హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు.
1: కమ్యూనిటీ రేడియో 90.8, మన విజ్ఞానాల చిరుజల్లు, సమాజ వికాసాల హరివిల్లు.

0: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
1: Hi, hello. మీరు వింటున్నారు MITS కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక MITS డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ. PhD, PG ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-803-555 మరియు 7330-852-555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.

0: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం వినోదం సమాజ వికాసం కోసం.
1: శుభోదయ స్వరాలులో వేదవ్యాసుడు పార్ట్ 3.
2: హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం.
3: పట్టుకెళ్ళిస్తే స్వామి ఆ పల్లకీలోంచే ఇలా చూస్తారు, వాడు రాడు స్వామి, వాడు అలా సీరియల్స్ చూస్తుంటాడు. వాడి పేరు కోటేశ్వరరావు, వాడు అదిగో లోపల ఉన్నాడు. వాడి కిందటి ఏడాది ఏదో సంపాదించాడు, ఈ ఏడాది ఇంకా సంపాదించాడు. వాడికి అహంకారం, అలాగే కూర్చుంటాడు. నువ్వు వచ్చినా రాడు, పోన్లే నేనే వాడి ఇంటికి వచ్చాను. వాళ్ళ ఆవిడితో బియ్యం పంపాడుగా, తను నీరాజనం ముచ్చేసుకుని ఇంత బెల్లంగడ్డ ప్రసాదం అవి ఇచ్చి లోపలికి పంపిస్తాడు. రేపు నీదన్నా నోట్లో వేసుకోరా అని పంపిస్తాడు. ఈశ్వరుడు చాలా కారుణ్యమూర్తిగా బయటికి రావడానికి ఊరెరిగింపు, ఊరిని ఆయనకి ఎరిగింపు చేయడం, ఊరి వాళ్ళు లోపలికి వెళ్ళి ఆయనకి విజ్ఞాపన చేసుకోవడం కాదు, ఆయన కారుణ్యానికి పరాకాష్ట ఊరిరిగింపు. మహాకాలంలో సవారీ చేస్తాడు. సవారీ అంటే ఏమిటో తెలుసా అండి? చక్రవర్తి బయటికి వచ్చినట్టు బయటికి వస్తాడు. చక్రవర్తి బయటికి వచ్చినట్టు బయటకు వచ్చినప్పుడు ఉజ్జయిని జిల్లా కలెక్టర్, ఉజ్జయిని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఉజ్జయిని నుంచి ఎన్నికైనటువంటి మంత్రి ఎవరైనా ఉంటే, రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి లేదా పరిపాలన చేసేటటువంటి మంత్రి ఎవరుంటారో, మనకైతే ఇక్కడ బహుశా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అయి ఉంటుంది, ఆ మంత్రి ఎవరుంటారో ఆ మంత్రి ఉజ్జయిని రావాలి. వచ్చి ప్రతి ఏటా సవారీ జరుగుతున్నప్పుడు స్వామివారి సవారీని మొయ్యాలి. వీళ్ళు ముగ్గురు తప్పకుండా మొయ్యాలి. ఉజ్జయినిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే అనవాయితీ. రాజులే పాలించనివ్వండి, ప్రజాస్వామ్యమే కానివ్వండి, వాళ్ళు వచ్చి ఆ పల్లకీ పట్టుకుని స్వామిని సవారీ తీసుకెళ్తారు. శివరాత్రి

పూర్తి ఒక్కసారైనా వెళ్ళి చక్కగా అక్కడ ఉండి ఆ శివలింగాల్ని, ఆ క్షేత్రాన్ని, ఇవన్నీ మనం దర్శనం చేసి రావలసి ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ ఆ ఉజ్జయిని దర్శనము చేసి దాటగలిగాం. ఇప్పుడు మనం ఉజ్జయిని నుంచి ఒక్కసారి అలా హిమాలయ పర్వత సానువుల మీద వెలిసినటువంటి కేదారలింగ దర్శనం చేసుకుని, ఈ కేదారేశ్వర లింగం గురించి ఒక మాట చెప్తారు, మహాద్రిపార్శ్వే చతటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమీశమీడే. ఇది హిమాలయ పర్వతములలో వెలిసినటువంటి లింగము. నరనారాయణులు ఇద్దరూ కూడా కారణము వలన సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రమునందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైనటువంటి శివలింగము కేదారమునందున్నటువంటి శివలింగమును దర్శనము చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే. అయితే కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఉంది. ఆ నియమంతో దర్శనం చెయ్యాలి. ఆ నియమం లేకుండా మాత్రం దర్శనం చేయకూడదు. నాకు తెలిసి సాధారణంగా 195 మంది అసలు ఈ నియమాన్ని పాటించారు తెలియక, కానీ ఈశ్వరుడు క్షమిస్తాడని నేను అనుకుంటున్నాను ఏమిటి, నేను నమ్ముతున్నాను. చూడండి, ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, ఒక్కొక్కసారి లోకంలో ఒక చిత్రమైనటువంటి పోకడ ఒకటి ఉంటుంది. మనకి కామక్రోధములు ఇవి పెద్ద విశేషం చెప్పేది ఉండండి, ప్రతి వాళ్ళకి ఉండేవే. లోకము పట్ల మీరు క్రోధాన్ని పెంచుకున్నారనుకోండి, అది పతనహేతు అవుతుంది. నాకెవరి మీదో కోపం ఉందనుకోండి, ఆ కోపంతో ఉంటే తిరిగి జంతువులోకి వెళ్ళిపోతాడు మరణ సమయంలో ఆయన, కానీ జ్ఞాపకం వస్తే. కాబట్టి క్రోధము అరిష్టహేతువు, కానీ భగవంతుని యొక్క ఆరాధనయందు క్రోధము విజృంభించింది అనుకోండి ఏదో కారణం చేత, చిత్రం ఏమిటో తెలుసా అండి, అది ఉన్నతికి మార్గాన్ని చూపించేస్తుంది. అదొక చిత్రమైన విషయం. ఆఖరికి క్రోధమైనా సరే ఈశ్వరారాధనతో ముడిపడింది అనుకోండి, ముడిపడితే అది అభ్యున్నతిని తీసుకొస్తుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను ఎందుకు అలా జరుగుతుందో. మనకి జంబుకేశ్వరం అనే ఒక క్షేత్రం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ జంబుకేశ్వరంలో జలలింగం, నీటి రూపంలో పరమాత్మ ఉంటారు, కానీ అక్కడ తీర్థం ఇవ్వరాలి ఆ నీటిని. ఎప్పుడు నీరు ఉబుకుతూనే ఉంటుంది అక్కడ. అక్కడ జంబు మహర్షి తపస్సు చేశారు. ఒక నేరేడు చెట్టు, అలనేరేడు చెట్టు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఆ నేరేడు చెట్టుకు ఒకసారి ప్రమాదం వచ్చింది. ఆ నేరేడు చెట్టు పైనుంచి ఎండిపోవడం మొదలెట్టింది. ఎన్ని పూజలు చేశారో, ఎన్ని ప్రార్థనలు చేశారో ఆగలేదు. ఎన్ని రకాలుగా పరిశీలించినా చెట్టు ఎండిపోయి కొమ్మలు విరిగిపోయి ఆఖరికి భూమట్టంలో ఇంత బెరడు మిగిలింది. అసలు ఈ క్షేత్రమునకంతటికీ కూడా కదులుతున్న రూపంలో స్వామి ఈ నేరేడు చెట్టుగానే ఉన్నాడంటారు. ఈ చెట్టు చచ్చిపోయింది, ఏం ప్రమాదమో అని బెంగపెట్టుకున్నారు. మనకి కొన్ని కొన్ని క్షేత్రాల్లో చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. అందుకే నమ వృక్షాయచ అని పిలుస్తుంది రుద్రాధ్యాయం. మీరు కంచి వెళ్ళారనుకోండి, ఒక మామిడి చెట్టు రూపంలో ఉంటాడు. మీరు మధ్యార్జునం వెళ్ళారనుకోండి, మధ్యార్జునం మద్ది చెట్టు రూపంలో ఉంటాడు. జంబుకేశ్వరం వెళ్ళారనుకోండి, నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు. పైగా ఆ నేరేడు చెట్టు యొక్క మొదట ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక శివలింగాన్ని పూజ చేస్తున్నటువంటి గుర్తులున్నాయి. ఈ నేరేడు చెట్టు చచ్చిపోతే ఎలా అని బెంగపెట్టుకున్నారు. ఇంత బెరడు మిగిలిన తరువాత రుద్రాధ్యాయము ఎంత గొప్పదో నిరూపిస్తూ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ చెట్టు శివస్వరూపము కనుక ఇది చిగర్చడానికి మనం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి కనుక ఇప్పుడు మీరు దాని మీద పట్టుకెళ్ళి నెయ్యి, పాలు, పెరుగు, పళ్ళరసాలు అన్నీ కూడా పోసేశారనుకోండి, ఉన్న ముక్క కూడా కుళ్ళిపోతుంది కదండి. వాళ్ళేం నమ్మారంటే, ఇంకా ఇంతకన్నా బ్రహ్మాస్త్రం మన దగ్గర లేదు. ఇప్పుడు పదార్థాలని వేస్తున్నది పదార్థాలుగా కాదు, రుద్రాధ్యాయాన్ని అనుసంధానం చేస్తూ మనం అభిషేకం చేస్తున్నాం. మనం అలా అభిషేకం చేద్దాం. బతికిందా, బతికి తీరాలి చెట్టు. బతకలేదా, ఇంకింతకన్నా మన దగ్గర అస్త్రం లేదు. మన వల్ల ఏదో అపరాధం జరిగిపోయినట్టే. దానికి రుద్రాభిషేకం చేసేసారు అన్ని పదార్థాలతోటి. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన తెలుసా, ఆ రాత్రి తలుపులు వేసి అర్చకులు వెళ్ళి మర్నాడు తలుపులు తీశారు. బెరడుకి ఆకుపచ్చతనం వచ్చి చిగర్చింది. ఇప్పుడు ఎంత పెద్ద నేరేడు చెట్టు ఉందో. ఇప్పుడు మీరు జంబుకేశ్వరం వెళితే పెద్ద నేరేడు చెట్టు కనపడుతుంది. మళ్ళీ ఆ చెట్టు మొదట్లో ఒక సాలెపురుగు, ఒక పాము ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి, శ్రీకాళహస్తిలాగే అక్కడ కూడా అంత ఇత పూర్వం

0: అక్కడ జంబు మహర్షి తపస్సు చేసినప్పుడు పెద్ద ఆలయం ఉండేది కాదు. ఒక సాలెపురుగు ప్రతిరోజు వచ్చి ఆ శివలింగం మీద ఒక గూడు అల్లేది. అల్లి నేను స్వామికి వస్త్రం కట్టాననుకుని మురిసిపోయేది. ఏనుగులు చాలా ఉండేవన్నీ నేరేడు వనాలు, ఆ నేరేడు తోటల్లో తిరుగుతుండేవి ఆ ఏనుగులు. ఒక ఏనుగు రోజు కావేరీ నదీ జలాలు తన తొండ నిండా పుచ్చుకుని, ఎక్కడి సంస్కారమో ఎవరికి తెలుసండి, జీవుడి సంస్కారాలు మనం చెప్పలేము. నేను ఇవాళ పొద్దున్న ఒక పిల్లవాడికి అక్షరాభ్యాసం చేశాను. ఆ పిల్లవాడు 7వ నెలలో పుట్టేసేట. 7వ నెలలో పుట్టేసినటువంటి పిల్లవాడు కాబట్టి బతుకుతాడు అనుకోలేదు. ఏదో గాజు పేటికలలో పెట్టి 6000 రూపాయల ఇంజక్షన్లు ఇచ్చేవారు. ఆ పిల్లవాడు బతికాడు. వాడు చిత్రం ఏమిటో తెలుసా అండి, వాడు ఇంతప్పటి నుంచి బొట్టు లేకపోతే వాడు ఒప్పుకోడు. వాడికి ఇంకా మాటలు సరిగ్గా రావు, బొత్తు బొత్తు అంటాడు. వాడికి బొట్టు కానీ కొంచెం ఇలా చెరిగితే వాడు ప్రత్యేకం అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి చూసుకుంటూ ఉంటాడు. నేను హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను. వాడికి బొట్టు కొంచెం కరిగితే వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. వాళ్ళ అమ్మ ఉండ్రా కాసేపు అంటే గబగబా వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ లాకేసి తిలకం సీసా తెచ్చేస్తాడు. తెచ్చి, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. అని వాడు తిలకం బొట్టు పెట్టుకుంటాడు. అంత చిన్నపిల్లవాడిని నేను బొట్టు లేకుండా ఎన్నడూ చూడలేదు. బహుశా నేను అనుకుంటున్నాను వాళ్ళ అమ్మమ్మ గారు ఏర్పాటు చేసిన సంస్కార బలం. ఆ పిల్లవాడు 7వ నెలలో పుట్టేస్తే రోజు భగవాన్ రమణుల నామం చెప్తూ కూర్చునేవారు ఆవిడ. ఆ పిల్లవాడికి మొట్టమొదట పాలు తాగించినప్పుడు కూడా వాడు తాగకపోతే వాడికి, రమణ తాతయ్య వచ్చారు అరుణాచలం నుంచి వచ్చారు, నీకు పాలు ఇవ్వడానికి వచ్చారు అంటే వాడు గుడగుడగుడగుడగుడగుడు తాగించాడు. ఇవాళ నేను వాడికి అక్షరాభ్యాసం చేయడానికి వెడితే, ఒరే నీ పేరేమిటన్నాను, రమణ అన్నాడు. మీ అన్నయ్య పేరేమిటన్నాను, అన్నరమణ. మీ తాతగారి పేరేమిటన్నాను, తాతరమణ. ఈ తాతగారి పేరేమిటన్నాను, ఈ తాతరమణ. నేనెవరన్నాను, నువ్వో రమణ, మీరో రమణ, అమ్మమ్మ రమణ, తమ్ముడు రమణ, ఫ్రెండ్ రమణ, వాడు ఎవరైనా సరే రమణ కలుపుతాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఆ సంస్కారం? అటువంటి వాడికి అక్షరాభ్యాసం చేసి నా జన్మ ధన్యమైంది అనుకున్నాను నేను. కనుక ఎవరికి జీవుడికి ఎటువంటి సంస్కారాలు ఉంటాయో మనకి తెలియదు. బొట్టు పెట్టుకోండర్రా అంటే పెట్టుకోకుండా ఉండేటటువంటి వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉంటే, ఒక పసిపిల్లవాడు లలాటమునందు బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండడు. వాడు నిద్రపోతున్నప్పుడు తిలకం బొట్టు ఉంటుంది. వాడు నిద్ర లేవగానే ముందు అద్దం దగ్గరికి వెళ్ళి బొట్టు ఉందో లేదో చూసుకుంటాడు. అమ్మ మొహం కడగగానే తిలకం సీసా పట్టుకొచ్చేసి, అమ్మ బొత్తెత్తు, అమ్మ బొత్తెత్తు అంటాడు. అసలు బొట్టు లేకుండా వాడి మొహం కనపడదు. ఏమనుకోవాలి వాడి సంస్కార బలాన్ని? ఒక్కొక్కరి సంస్కారం అలా ఉంటుంది. ఒక ఏనుగు తొండంతో నీళ్లు తెస్తే మీకు ఎందుకు అనుమానం ఉండాలి? మీకు కావాలంటే నేను ఇవ్వాలి, వాడు లేడు కాపవరం వెళ్ళాడు, లేకపోతే వాడిని నేను వేదిక మీదకి తీసుకొచ్చి చూపించుండేవాడిని వాళ్ళు మీ అందరికీ కూడా. కాబట్టి ఆ ఏనుగు తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసేసేది తొండమెత్తి. ఈ నీళ్లు పోసేసేటప్పుడు ఆ సాలెగూడు ఈ నీళ్లలో కొట్టుకుపోయేది. ఈ ఏనుగు వస్తుండగానే ఆ సాలెపురుగు గబగబా నేరేడు చెట్టు ఎక్కేసేది. ఆ సాలెపురుగుకి కడుపు మంట, దిక్కుమాలిన ఏనుగు రోజు నీళ్లు తెచ్చి పోసేస్తుంది, నేను కట్టిన గూడు పోతోందని. ఇంకా ఒక రోజున అది అక్కసు భరించలేకపోయింది. ఆ ఏనుగు వచ్చి నీళ్లు పోయగానే దాని తొండంలోకి వెళ్ళింది. సాలెపురుగు యొక్క విషం చాలా ప్రమాదకరమైన ఆయుర్వేదం అంటుంది. అది దాంట్లోకి వెళ్ళి ఆ తొండాన్ని శుభ్రంగా కుట్టేసింది. ఆ ఏనుగు తొండాన్ని బాదుకుని బాదుకుని బాదుకుని చచ్చిపోయింది. సాలెపురుగు కూడా నా కక్ష తీరిపోయింది అనుకుంటూ చచ్చిపోయింది. ఇద్దరూ చచ్చిపోయారు. కానీ శివార్చన యందు నాకడ్డొచ్చిన వాణ్ణి సంపాతల పారేశాను అనుకుంటూ చచ్చిపోయిన సాలెపురుగు క్రోధంతో చచ్చిపోయిందా లేదా? చచ్చిపోయింది. కానీ వచ్చే జన్మలో ఏమై పుట్టిందో తెలుసా అండి? ద్రవిడ దేశమునందు ఒక గొప్ప రాజై పుట్టింది. ఆయన పేరు కొచ్చంగచోళుడు. కొచ్చంగచోళుడు అంటే రక్తాక్షచోళుడు అంటారు. కిరీటము తల మీద ఉన్నవాడు, ఎర్రని కన్నులున్నవాడు. ఈ కొచ్చంగచోళుడు ఎన్ని శివాలయాలో దగ్గర దగ్గరగా 700 శివాలయాలని ఆయన పునర్నిర్మాణం చేశాడు. పూజాదికాలు జరిగేటట్టుగా 700 శివాలయాలకి చేసినప్పుడు, ఇలా ఎవరైనా తమిళనాట దేవాలయాలకి సేవ చేస్తే వాళ్ళు దాన్ని తిరుపణి అని పిలుస్తూ ఉంటారు. ఈ కొచ్చంగచోళుడు చేసినటువంటి ఈ సేవని మాత్రం వాళ్ళు యానయ్యారా తిరుప్పణి అని పిలిచేవారు. ఎందుకో తెలుసా అండి? 700 శివాలయాలు కట్టినప్పుడు కూడా పునర్నిర్మాణంలో ఆయన ఎందుకు అలా ప్లాన్ గీయించేవాడో తెలియదు. ఏనుగులు దూరని శివాలయాలు కట్టించాడు. ఆ ఊరికి ఏనుగు రాకపోయినా సరే ఏనుగు లోపలికి వెళ్ళలేదు, అలాంటి గుళ్ళు కట్టాడు. ఎక్కడేదో తెలుసా అండి క్రోధం? సాలెపురుగు. ఏనుగు వస్తుందేమో గుళ్ళో, కానీ ఏనుగు రాని శివాలయాలు 700 కట్టాడు ఆయన. చూడండి క్రోధం. మిగిలిన వాళ్ళ మీద పెట్టుకుంటే పతన హేతు. అదే క్రోధం ఈశ్వరార్చన యందు పెట్టుకున్నవాడు 700 శివాలయాలు ఏనుగుల లోపలికి వెళ్లకుండా కట్టాడు. మీరు ఇప్పటికీ తిరువణక్కోయిల్ అంటారు తమిళనాడులో, మీరు జంబుకేశ్వరం వెడితే జంబుకేశ్వరంలో శివాలయంలోకి ఇక్కడికి ఏనుగులు రావండి చూశారా గుమ్మాలు ఎలా ఉంటాయో, ఏనుగు ఇందులోకి రాలేదు అని చెప్తారు వాళ్ళు. ఏనుగులు రాని గుళ్ళు కట్టిన వాళ్ళల్లో కొచ్చంగచోళుడు ఒకడు, కొచ్చంగచోళుడే కట్టాడు జంబుకేశ్వరం కూడా. కాబట్టి రక్షించిందా రక్షించదా? రక్షిస్తుంది. ఒక్కొక్కరికి అర్థం లేని మగ్గు పట్టు ఉంటుంది. ఆ పట్టు ఎందుకు చేస్తాడు వాడు అంటే మీరేం చెప్పలేరు. ఇవన్నీ మీరు మామూలుగా పురాణ కథని అలా చందమామ తిరిగిరేసినట్టు తిరగేసారనుకోండి, అబ్బాబ్బే దే డోంట్ స్టాండ్ ఫర్ ది రీజన్ అండి, ఏమిటండి కథలు అంటారు. కాదు, మీరు సమన్వయం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా, ఋషులు అనవసరంగా చెప్పరు దీని వెనక హేతువేది. మీరు జాగ్రత్తగా సమన్వయం చేసి చదివితే మీకు అర్థం అవుతుంది. మీరు ఇవి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? మీరు కేదార దర్శనం చేసేటప్పుడు మీకు విస్ఫురణలోకి రావాలి. లేకపోతే అక్కడ ఒక గేది కింద పరిగెడుతుంటే పాండవులు పట్టుకున్నారండి తోక ఊడిపోయి శివలింగం అయిందని నేను చెప్పాను అనుకోండి, ఒక పద్యం ఏమిటండి ఇదే, అంటే తోక ఊడిపోయి శివలింగం అవడం ఏంటండి అంటారు మీరు. నేను దానికోసం ఈ నేపథ్యాన్ని వేస్తున్నాను, బాగా నాటుకోవాలన్నది నా తాపత్రయం. నాకేం చేతకపోయినా, నాకే లేకపోయినా, కానీ మీరు చూడండి, ఒక్కొక్కడి ఒక్కొక్కడికి శివారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది, లేదా ఈశ్వరారాధన ఎందు మూర్ఖత్వం ఉంటుంది. మామూలు మూర్ఖత్వం చాలా ప్రమాదకరం. మూర్ఖజన చిత్తము దిల్పన సాక్ష్యమేరికింది అంటాడు భర్తృహరి. మూర్ఖుడిని ఎవడు బాగుచేయలేడు రాన్నాడు ఆయన. కానీ శివార్చన యందు, ఈశ్వరార్చన యందు, అది విష్ణు స్వరూపం కానివ్వండి శివస్వరూపం కానివ్వండి, మూర్ఖత్వంతో ఉన్నా సరే రక్షించేస్తుందండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకున్న నాయనార్లలో దండి అడిగల నాయనారని ఒక నాయనారు ఉన్నారు. ఈయనకి 2 కళ్ళు లేవు. ఈ దండి అడిగల నాయనారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు, అయా శివాలయం పక్కనున్నటువంటి తటాకాన్ని ఆ రోజులలో శివార్చనని అంగీకరించినటువంటి మతస్థులు, పేర్లు చెప్తే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు ఎందుకు వచ్చిందని, అన్య మతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు. నాకు ఆ 2 కళ్ళు లేవు, నేను వెళ్ళి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు. రాత్రి వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళు ఎంత కప్పెట్టేశారో నేనంతా మళ్ళీ తవ్వేస్తానని ఈయన గుణపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు. వాళ్ళు కొన్ని 100 మంది కలిసి కప్పెట్టేవారు. ఈయన ఒక్కడు అంధుడు, దిగేవాడు, దిగి పారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదు ఆయనకి, పాపం తడుముకుంటూ వెళ్ళి పైన వేసేసి నేను మళ్ళీ శివుడికి తటాకం తవ్వేస్తున్నాను అనేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది. తెల్లవారిపోయిందని తెలుస్తుందా? తెలియదు ఆయనకి అంధుడు. అన్యమతస్థులు వచ్చేశారు. వచ్చేసి చూశారు, హోరి గుడ్డివాడా అంధుడా, మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా, నువ్వు తవ్వుతావురా అంధుడివి అన్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి.
1: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.

0: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం,
1: మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: Hi, hello, you are listening to MITS Community Radio 90.8. Attention students and teachers, MITS deemed to be university presents an exciting industry talk on IEEE Explore Research and Publishing, organized by the Central Library of Madanapalli Institute of Technology and Science, deemed to be university on 6th October 2026 and 10:30 a.m. onwards in auditorium. This special session will provide students an opportunity to learn more about IEEE Research, Publishing and academic opportunities from experts. And is the good news? Registration is free. Participation certificates will be provided by IEEE New Delhi. So students, don't miss this valuable opportunity to enhance your knowledge, explore research and publishing opportunities, and add a recognized certificate to your academic profile. For more details and registration, please contact Central Library of Madanapalli Institute of Technology and Science, deemed to be university. MITS Community Radio 90.8, your voice, your campus, your community.
1: అంగన్వాడి అంటే కేవలం ఒక కేంద్రం కాదు, మన పిల్లల ఆరోగ్యానికి ఎదుగుదలకు ఒక బలమైన అడుగు.
2: పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్యం, ఆరోగ్య అవగాహన, ముందస్తు సంరక్షణ, ఇవన్నీ మన అంగన్వాడి ద్వారా మరింత బలోపేతం చేద్దాం.
3: హమారి అంగన్వాడి హమారి జిమ్మేదారి పోషణ్ మా 2026 ను విజయవంతం చేద్దాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: Sports, deemed to be university. NAC A plus grade, deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mids.ac.in.
1: పిల్లలకు బలం ఎలా?
2: మంచి పోషకాహారంతో.
1: తల్లులకు ఆరోగ్యం ఎలా?
2: సరైన పోషణతో.
1: ఆరోగ్యమైన సమాజం ఎలా?
3: పోషణతోనే. పోషణతోనే. పోషణ మారు 2026 ప్రతి ఇంటి బాధ్యత.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-8055555 మరియు 7330-8555555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి, మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఎవరీ ఇయర్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ఈజ్ అబ్జర్వింగ్ ఆన్ September 17th. The World Health Organization, WHO, established this day to spread awareness about patient safety, promoting actions to enhance safety in healthcare. This day aims to encourage people to unite for safer healthcare practices and address the worldwide problem of the significant burden of harm caused by unsafe medical practices. The day highlights the need to improve healthcare systems and practices, prioritizing the well-being of the patients. An estimated 134 million adverse events occurs annually in hospitals in low and middle income countries, making it crucial to reduce preventable harm and deaths. World Patient Safety Day aims to bolster patient safety day by raising public awareness and promoting collaboration among patients, healthcare workers, policymakers, and leaders. The theme of World Patient Safety Day 2024 is Improving Diagnosis for Patient Safety, emphasizing the vital role of accurate and timely diagnosis in safeguarding patients and improving healthcare outcomes. The slogan for this day is Get It Right, Make It Safe, enhancing the need for precise diagnosis and ensuring patient safety. A diagnosis determines a patient's health conditions and it is crucial to provide the necessary care and treatment. An error in a patient's diagnosis occurs when there is some errors in providing an accurate and timely explanation of patient's health issues, like delays, incorrect or missed diagnosis, or failure to communicate the diagnosis to the patient. The 72 World Health Assembly passed a resolution in 2019 establishing World Patient Day as a global health priority. The WHO begins a global campaign each year focusing on different themes and patient safety, such as safe childbirth, medication safety, and empowering patients and caregivers. The movement aims to gain momentum, recognizing the unsafe healthcare practices, contributing significantly to avoidable harm and cost to health systems globally. World Patients Day 2024 aims to highlight the importance of patients' safety, educating healthcare providers, patients and the public, reducing risks and preventing medical errors. This day brings attention to unsafe healthcare products practices. It also highlights the global collaboration between countries, healthcare organizations, policymakers, and professionals, and encourages people to improve safety standards across the world. The day also offers the opportunity to highlight some critical safety concerns like medication errors and maternal and newborn health. It helps address critical areas where improvement can reduce the harm to patients. This day also encourages patients to take part in their important healthcare decisions, thereby improving communication with medical professionals, making informed decisions. Another significance of World Patients Day is to advocate stronger political and regulation to prioritize healthcare safety and call for change leading to better and safer healthcare environments. It also raises awareness in promoting actionable strategies aiming to reduce prevention harm, thereby improving health outcome and saving lives. Vinandi vinipinchandi vintune undandi MITS Community Radio 90.8.
2: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
3: Hi dear listeners, I am your RJ Prashant. You are listening to MITS Radio 90.8. Today my topic is about exam stress management. Close your eyes for 2 seconds. It's 2 a.m. One eye on the book, one eye already sleeping. Coffee cup empty, WhatsApp notifications full, and suddenly your brain says, you remember everything except what you studied. Yes, if that sounds familiar, congratulations, you are a human. Today's show is not about toppers, ranks, or pressure. It's about you, me, and that tiny monster called exam stress that suddenly becomes heavyweight champion during exams. So relax, adjust your volume, because for next 60 minutes, we are turning exam pressure into exam power. Welcome to today's special show, Exam Stress Management. Don't let exams manage you. Let me ask you something honestly. Have you ever said, I know this topic, but my mind is blank. Others are studying so much, I am finished. If I fail, my life is over. Friends, exam stress is simply your brain saying, hey, something important is coming. Stress is not your enemy. Too much stress is the problem. Think of stress like salt, little bit tasty. Too much, blood pressure plus tears. Why do exams scares you so much? Because of fear of failure, comparison with friends, expectations from parents, social media showing everyone studying 24/7. And worst, self-doubt. Let me tell you truth bomb. Exam test memory, not worth. Marks decides grades, not your future value as a human being. Let me share a real story. One engineering student failed 2 subjects in first year. Everyone said, career finished. Today, he is running a successful startup, employs 20 people and laughs at his old mark sheets. Another student topped exam marks but struggled later because she never learned how to handle pressure. Marks matter, but mental health matters more. Let's do a quick check-in. If you feel any of these, raise your hand even if you are alone. Fast heartbeat, headache, forgetting simple answers, sleepless nights, anger at small things, crying for no reason. Don't worry, you are not weak, you are overloaded. Studying 10 hours with tension? No. Study 4 focused hours with calm? Let's do this together right now. Inhale for 4 seconds. Hold for 7 seconds. Exhale slowly for 8 seconds. Repeat twice. Congratulations. You just told your brain, రిలాక్స్ బాస్, ఐఎమ్ ఇన్ కంట్రోల్. స్టాప్ కంపేరింగ్. కంపారిజన్ ఈస్ లైక్ చెకింగ్ అదర్స్ మార్క్స్ డ్యూరింగ్ ఎగ్జామ్ హాల్. అన్నెసెసరీ పెయిన్. యువర్ సిలబస్ నాట్ ఈక్వల్ టు యువర్ ఫ్రెండ్స్ స్పీడ్. యువర్ బ్రెయిన్ నాట్ ఈక్వల్ టు దేర్ బ్రెయిన్. రన్ యువర్ రేస్. మిడ్ నైట్ బిర్యానీ ప్లస్ నో స్లీప్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ టిల్ 3 AM ఈక్వల్ టు స్ట్రెస్ ఫెస్టివల్. సింపుల్ రూల్స్ ఆర్ ఈట్ లైట్, స్లీప్ మినిమమ్ 6 to 7 hours, ఫోన్ ఆఫ్ డ్యూరింగ్ స్టడింగ్ బ్లాక్స్. యువర్ బ్రెయిన్ నీడ్స్ ఫ్యూయల్, నాట్ ఫిల్టర్స్. ఏ మెసేజ్ ఫర్ పేరెంట్స్ లిజనింగ్ టుడే. యువర్ చైల్డ్ ఈస్ ఆల్రెడీ స్కాడ్. యువర్ సపోర్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్ మెడిసిన్. జస్ట్ సే డూ యువర్ బెస్ట్, నాట్ వాట్ విల్ పీపుల్ సే. మార్క్స్ ఫేడ్, కాన్ఫిడెన్స్ స్టేస్ ఫార్ ఎవర్. ఆన్ ఎగ్జామ్ డే, వేకప్ కామ్, రివైజ్ లైట్లీ, అవాయిడ్ లాస్ట్ మినిట్ గ్రూప్ ప్యానిక్. రీడ్ క్వశ్చన్ పేపర్ స్లోలీ, అటెంప్ట్ వాట్ యు నో ఫస్ట్. రిమెంబర్, వన్ పేపర్ కెనాట్ డిసైడ్ యువర్ లైఫ్ స్టోరీ. లిజన్ కేర్ఫుల్లీ. యు ఆర్ మోర్ దెన్ ఏ ర్యాంక్, ఏ పర్సంటేజ్, ఏ రిజల్ట్ షీట్. యువర్ ఎఫర్ట్, గ్రోత్, లెర్నింగ్, కరేజ్. ఫెయిల్యూర్ ఈస్ నాట్ ఆపోజిట్ ఆఫ్ సక్సెస్ బట్ ఫియరీస్. డియర్ స్టూడెంట్స్, డియర్ కమ్యూనిటీ, ఎగ్జామ్స్ ఆర్ జస్ట్ ఏ చాప్టర్, నాట్ ద హోల్ బుక్. స్ట్రెస్ ఈజ్ ఏ సిగ్నల్, నాట్ ఏ సెంటెన్స్. బ్రీత్, బిలీవ్, డూ యువర్ బెస్ట్. అండ్ రిమెంబర్ దిస్ లైన్, రైట్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. మార్క్స్ క్యాన్ టెస్ట్ మెమరీ, బట్ లైఫ్ టెస్ట్ కరేజ్. దిస్ ఈస్ యువర్ ప్రశాంత్, యువర్ ఆర్జే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
4: మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.
2: మీరు వింటున్నారు MITS 90.8 కమ్యూనిటీ రేడియో. వింతలు, విశేషాలు, అద్భుతాలు. ఈరోజు మనం ఒక వింతైన గాజు వంతెన గురించి తెలుసుకుందాం. మనమందరం ఇప్పటి వరకు రకరకాల వంతెనలు చూసి ఉంటాం. అన్నిట్లోకెల్లా కొంత వింతగా అనిపించేవి గాజు వంతెనలు. ఈ మధ్య అయితే వీటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది కదా. అలాంటి గాజు వంతెనే ఒకటి చైనాలో కూడా ఉంది. అయితే అది ఇంకాస్త ప్రత్యేకమైంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే వెంటనే మనం తెలుసుకునేద్దాం. చైనా అనగానే ఎన్నో వింతైన విశేషమైన పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వంతెన కూడా ఒకటి. దాని పేరు రుయి బ్రిడ్జ్. పచ్చని ప్రకృతిలో రెండు కొండలను కలుపుతున్నట్లు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది గాజు వంతెన. మరి ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు కొందరు ఈ వంతెన 3 అలలు కదులుతున్నట్లుగా ఉంటుందని, మరి కొందరు ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న ఒక కన్నులా కనిపిస్తుందని చెబుతున్నారు. దీన్ని చైనాలోని బెజియాంగ్ ప్రావిన్స్లో షెంజియాంజ్ దగ్గర నిర్మించారు. దీనికి మెట్లు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన గాజు వంతెనకు రూపకర్త హియున్ చాంగ్ అనే ఓ ప్రఖ్యాత ఇంజనీర్. ఈ వంతెనను ఒకచోట 3 దారులుగా విభజించారు, మళ్ళీ ఇంకో చోట కలిపినట్లుగా భలే అద్భుతంగా నిర్మించారు. అంతేకాకుండా దీనిపై సులువుగా నడవడానికి మెట్లు కూడా ఉన్నాయి. మొత్తానికి మేఘాలకు హాయి చెబుతూ ఎంచక్క ఈ వంతెన మీద నడవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో తెగ అప్లోడ్ చేసేస్తున్నారు. మరి దీనికి లక్షల్లో పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. రుయి వంతెన నిర్మాణం 2017 మొదలుపెట్టారు. 2020 సెప్టెంబర్లో

0: సేవని ప్రారంభించింది. పర్యాటకులకు అనుమతి కల్పించారు. అతి తక్కువ సమయంలో దీనికి మంచి ఆదరణ లభించింది. నెల రోజుల్లోనే దాదాపు 2 లక్షల మంది సందర్శకులు ఇక్కడికి వచ్చారట. ఇంకో విషయం ఏంటంటే, స్థానికులు ఆ వంతెనను బెండింగ్ బ్రిడ్జ్ అని పిలుస్తారట. దీని ఎత్తు 140 మీటర్లు, పొడవేమో 100 మీటర్లు. మరి విన్నారు కదా, మొత్తానికి ఇవి ఈ గాజు వంతెన విశేషాలు. భలే ఉన్నాయి కదూ. వింటూనే ఉండండి MITS 90.8 కమ్యూనిటీ రేడియో.
1: రైతు నేస్తం మదనపల్లి ముచ్చట్లు లోకల్ టాలెంట్ ఓన్లీ ఆన్ మీట్స్ మార్నింగ్ కాఫీ. ప్రతిరోజు మార్నింగ్ 7 AM to 9 AM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మీట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మధురై షణ్ముఖ వడిపు సుబ్బలక్ష్మి, ఎంఎస్ సుబ్బలక్ష్మిగా ప్రసిద్ధిగాంచిన విద్వాంసురాలు, గాయని, నటి. ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి. ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 రామన్ మెగసెసే పురస్కారం పొందినప్పుడు అవార్డును ప్రకటిస్తూ, కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ అర్ధశాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో న్యాయవాది సుబ్రహ్మణ్యయ్యర్, వీణావాద్య విద్వాంసురాలు షణ్ముఖ వడిపు అమ్మాళ్కు 1916 సెప్టెంబర్ 16 ఎంఎస్ సుబ్బలక్ష్మి జన్మించింది. చిన్నప్పుడు ఆమెను ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవారు. తల్లి ఆమె ఆది గురువు. పెదేళ్ల ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. అయితే ఆమెలో భక్తిత్వానికి బీజం వేసింది మాత్రం ఆమె తండ్రి అయ్యర్. సుబ్బలక్ష్మి శుద్ధ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది కనుక తన జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది. బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచర్ కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్లడం మానేసిన సుబ్బలక్ష్మి తనక్క అన్నదమ్ములతో కలిసి సంగీత సాధన చేసి సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ పొంది తన ప్రతిభకు స్పష్టమైన రూపునిచ్చి తదనంతర కాలంలో జాతి గర్వించదగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగింది. 1926 10 సంవత్సరాల గుడిలో పాటలు పాడటంతో తన తొలి సంగీత ప్రదర్శన మొదలైంది. అప్పటినుంచి సంగీత ప్రియులను తన మధుర స్వరంతో సంగీతంలో వాళ్లాడిస్తూనే ఉంది. అప్పుడే తన మొట్టమొదటిసారిగా హెచ్ఎంవి కోసం ఆల్బం అందించింది. సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నైకి మకం మార్చడంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి 1937 మద్రాస్ సంగీత అకాడమీలో తన మొట్టమొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే, తన గురువు, మార్గదర్శి, ఆనంద వికటన్ పత్రిక సీనియర్ ఎగ్జిక్యూటివ్, స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది అయిన త్యాగరాజన్ సదాశివంతో 1940 ఆమె ప్రేమవాహమైంది. 1938 సేవా సదరం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది. నటేశయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించింది. సదాశివన్ సినీ నిర్మాత కూడా కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోలేదు. తమిళ సినిమాలలో గాయనిగా తెరపై కూడా కనిపించింది, ప్రేక్షకులను అలరించింది. 1940 శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 నిర్మించబడిన మీరా చిత్రం హిందీలో పునర్నిర్మించబడి విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమైంది. మీరా సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆఖరి సినిమా. భక్తి గాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో ఉంది. సుబ్బలక్ష్మి చేతితో తంబూర పట్టుకుని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానంలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశేషమైనది. గానం ధ్యానంలా సాగేది. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలు, శాస్త్రీయ లలిత గీతాలను, భజనలను, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఏ భాషలో పడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నురికారంతో భావయుక్తంగా ఆలపించడం ఎంఎస్ సుబ్బలక్ష్మి ప్రత్యేకత. శృతి లయ ఆలాపనతో పాటు భావాన్ని భక్తిని సమపాళ్లలో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవజనతో జేపీర్ పరాయి జానేరే వంటి గీతాలకు ప్రాణం పోసిన వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశురాలవుతారు. ప్రార్థన సమయంలో ఎవరైనా అలా లీనమవ్వాలి. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవచింతనలో లీనమవడం వేరు అని మహాత్మాగాంధీ ఆమెను ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఎంఎస్ సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా పేర్కొన్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శనిచ్చినప్పుడు ఇంగ్లాండ్ ర్యాలీని కూడా తన్మయురాలిని చేసి ఆమె ప్రశంసలు పొందింది ఎంఎస్ సుబ్బలక్ష్మి. తన జీవితకాలంలో సంగీత ప్రపంచంలో బహుశా ఎవరూ సాధించని ఛేదించని రికార్డులు రివార్డులు ఆమె అందుకుంది. ఆమె ఎక్కని శిఖరం లేదు, పొందని బహుమానం లేదు. అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో సుబ్బలక్ష్మి గాత్రానికి దాసోహమంటూ ఆమె ముందు వాలాయి. ఇంటింట పవిత్ర సుమ సుగంధాలను వెదజిల్లిన సుప్రభాత గీతమై, ప్రతి ఇంట ఆధ్యాత్మిక భావాలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్య స్తోత్రమై ఈ ధరణి తలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపజేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 December 11 శాశ్వతంగా మూగపోయింది. కానీ ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంతకాలం ప్రపంచమంతా మారుమోగుతూనే ఉంటుంది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: question. That's not the important thing. You should read the whole question and answer it with the right answer. I know you know the answer, but you're just a bit afraid that you may not have time to complete it. I've seen so many students out there who know the answer, but they are not really able to present it well. So that's the reason why they lose marks, right? Plan how much time you'll need for each question. It's important. There are so many categories out there. There are so many Romans. So you should break the time into chunks and you should distribute it. And you should balance the time. And definitely for sure, you should have 5 minutes left because you need to check out everything that you have written. I know you have written it right, but you should have to check that again because it's important. If you miss it, then you have missed a chance. Once the exam is finished, forget about it. Do not spend too much time going over it in your head or comparing answers with your friends. Just focus on the next exam instead. Hope you loved it. Thank you.
1: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఈరోజు మీరు వింటారు మోటివేషనల్ కథల్లో భాగంగా పోగొట్టుకున్న చోటే జీవితాన్ని ఎలా సాధించడం, మనిషి జీవితంలో రాకపోకలు ఎలా ఉండాలి, ఒక రెండు కథల్ని సంక్షిప్తంగా తెలుసుకుందామా. ఒక వృద్ధుడు రాత్రి సమయంలో రహదారిపై ఏదో వెతుకుతూ ఉన్నాడు. దాన్ని గమనించిన యువకుడు సహాయం చేయడానికి వచ్చి, తాత ఏం వెతుకుతున్నా అని అడిగాడు. బాబు, నా 5 రూపాయల నాణ్యం పడిపోయింది, ఎంత వెతికినా దొరకటం లేదని అన్నాడు. కొద్దిసేపు యువకుడు కూడా వెతికాడు, కానీ ఎక్కడ కనిపించలేదు. తాత ఎక్కడ పడింది అని మళ్ళీ అడిగాడు. దూరంగా చేయి చూపిస్తూ, అదిగో అక్కడ పడిపోయింది అని చెప్పాడు. అక్కడ పడిపోతే ఇక్కడ మరి ఎందుకు వెతుకుతున్నావు, పోగొట్టుకున్న చోటే వెతకాలి కదా అని అన్నాడు. అక్కడ అంతా చీకటిగా ఉంది, ఇక్కడ వీధి దీపం వెలుగుతూ ఉంది, అందుకే ఇక్కడ వెతుకుతున్నా అన్నాడు వృద్ధుడు. ఇది హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ చాలామందికి ఏదో ఒక సందర్భంలో ఇలాగే జరిగే అవకాశం మనిషి జీవితంలో ఉంటుంది. చాలామంది తమ జీవితాల్లో ఎక్కడో పోగొట్టుకున్న సంతోషాలను మరెక్కడో వెతుకుతూ ఉంటారు. మనిషి ఆశాజీవండి. మంచి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కండం సహజం. కఠినమైన పరిశ్రమ చేసినా ఒక్కోసారి ఫలితం మనకి వ్యతిరేకంగా వస్తూ ఉంటుంది. ఇతరులు స్వయంకృతమని నిందిస్తూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకండి. తల్లిదండ్రులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. అటువంటి ఆ వాటినన్నింటినీ విడిచిపెట్టాయండి. ఆందోళన, మానసిక ఒత్తిడి ఎక్కువై మనిషి కొన్ని సందర్భాల్లో తీవ్ర నిరాశకు లోనవుతాడు. తమ బాధ్యత మర్చిపోయి పెడదారులు పెడుతూ ఉంటాడు. తాము పోగొట్టుకున్న లోటు తోటివారికి తెలియకుండా ధైర్యం వహించి ఉన్నంతలో కర్తవ్యాన్ని నిర్వర్తించి తిరిగి శాంతిని పొందేవారు ధీరులు అని భద్రహరి సుభాషితం చెబుతోంది. ఏది కోల్పోతారో అది పొందలేకపోయినా ఆత్మవిశ్వాసంతో ప్రత్యామ్నాయాన్ని మనం సాధించవచ్చు. ఇక్కడ ప్రత్యామ్నాయం అంటే కోల్పోయిన విషయాన్ని మళ్ళీ తిరిగి పునఃపరిశీలించి విజయాన్ని సాధించడం అన్నమాట. మనం పోగొట్టుకున్న శాంతి ఇతరులకు శాపం కాకూడదు. పోగొట్టుకున్న చోటే ఆనందం ఆవిర్భవించేలా ప్రయత్నం సాగించాలి. కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడండి. 2 కుటుంబాల మధ్య ఆ సంగ్రామం రాజ్యం కోసం జరిగింది. హస్తనాపురం రాజధానిగా రాజ్యాన్ని కురువంశీయులు పాలించారు. అది కురురాజ్యంగా ప్రసిద్ధి చెందింది. అన్ని విధాల అర్హుడైన పాండురాజు ఆ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. దిగ్విజయంగా రాజ్యాన్ని సుసంపన్నం గావించాడు. శాపవశాత్తు రాజ్యాన్ని వదిలి ఆశ్రమం వసం చేయడంతో ధృతరాష్ట్రుణ్ణి రాజుగా చేశారు. అహంకారంతో దుర్యోధనుడు, పుత్రవ్యామోహంతో ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యాధికారాన్ని ఇవ్వకుండా బిగపట్టారు. అర్జునుడు రాజసూయ యుగం చేసి నిర్వహణ ధనం కోసం మాత్రమే ఇతర రాజుల మీద దండయాత్ర చేశాడు. ఎవరి రాజ్యాన్ని ఆక్రమించలేదు. తమ రాజ్యాన్ని కౌరవులు మాయాజ్యోతంతో గెలిచారు. గడువు తీరిన వెంటనే పాండవులు తమ రాజ్యాన్ని తమకు తిరిగి ఇవ్వమని కోరారు. అహంకారంతో అంగీకరించని కారణంగా కురుక్షేత్ర సంగారం అనివార్యమైంది. తాము వంచనకు గురై పోగొట్టుకున్న కురురాజ్యం కోసం మాత్రమే పాండవులు యుద్ధం చేశారు. ఎక్కడ ఏది తాము కోల్పోయారో అక్కడే తిరిగి అధికారంలోకి వచ్చారు. తాము అవమానం పొందిన చోటే సత్కారం పొందారు. శిశిరంలో ఆకులు అప్పుడప్పుడు రాలుతూ ఉంటాయి. శిశిరంలో ఆకులు రాలినప్పుడు చెట్టు మూడులా మారుతుంది కదా. పోగొట్టుకున్న ఆకుల సంపదను వసంతం తిరిగి చిగురింపజేస్తుంది. ఎండిన వృక్షం సైతం తాను కోల్పోయిన జీవాన్ని తన మూడు మీదే తిరిగి మొలకెత్తే మొక్కకు అందిస్తుంది. జీవిత గమనం కూడా అంతేనండి. పాతను పోగొట్టుకుంటూ కొత్తను సంతరించుకుంటూ సాగాలి. ఎక్కడ పోగొట్టుకుంటున్నామో అక్కడే మనం వెతకాలి. జారిన ఆనందాన్ని తిరిగి ఒడిసిపెట్టి జీవనం గడపడమే సమగ్రమైన జీవితం. మరి మనిషి జీవితంలో రాకపోకలు ఎలా ఉంటాయో నేర్చుకుందామా? రాకపోకలు అంటే ఏం లేదండి, మనిషి జీవితంలో ఉన్న ప్రయాణాల గురించి. జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తూ ఉంటారు కవులు. రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి. ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుకని, గమ్యస్థానాన్ని చేరే చోటును ముగింపు అని అందరూ వ్యవహరిస్తారు. రైలు ప్రయాణ కాలం పరిమితం. గంటల్లో ముగిసే ప్రయాణాలు, ఒకటి రెండు రోజులు సాగలే ప్రయాణాలు మాత్రమే మనకు సాధారణంగా కనబడుతూ ఉంటాయి. మానవ జీవిత ప్రయాణం సుదీర్ఘంగా సాగుతుంది. శతమానం భవతి అన్నట్లుగా నూరేళ్ళు సాగే ఈ ప్రయాణం తల్లి గర్భంలో ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. అంటే తల్లి గర్భమే మానవ జీవితానికి ప్రవేశ ద్వారం అండి. తల్లి గర్భం నుండి, నేల నుండి, నేల తల్లి నుండి ఒడిలో ప్రవేశించే రోజు మనిషి పుట్టినరోజు. తల్లి కడుపులో ఉన్నంతకాలం అవ్యక్తంగా ఉన్న జీవితం పుట్టిన తర్వాత క్రమంగా వ్యక్త ప్రపంచంలోకి చేరుకుని వివిధ దశలుగా ఎదుగుతుంది. తొలుత పసిగుడ్డిగా కనిపించిన మనిషి శరీర సంవర్ధనంతో పెరిగి పెద్దవాడవుతాడు. ఆ పసికందేనా ఇతడు అని ఆశ్చర్యపడేంతగా స్వరూప స్వభావాలు మారిపోతూ ఉంటాయి. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలు కాలానుగుణంగా మారిపోతూ జీవితం పరిణామశీలం అనే సత్యం స్పష్టమవుతుంది. కాలానుగుణంగా ఒక్కొక్క దశను దాటుకుంటూ జీవితం చర్మాంకంలోకి ప్రవేశించి జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది. పుట్టకముందు మానవుడు ఉనికి ఏమిటో తెలియదు, మరణాంతరం ఏమవుతాడో అర్థం కాదు. కనుక బ్రతికినంతకాలం మనిషికి ప్రత్యక్ష అనుభవాన్ని అది అందజేస్తుంది. అందుకే తత్వవేత్తలు ఒక మాట అంటారు, గతం మృతమని, భవిష్యత్తు అనూహ్యమని, వర్తమానమే సత్యమని చెబుతూ ఉంటారు. మనిషి ఇలా భూమిపైకి రావడం ఎందుకు, తిరిగి పోవడం ఎందుకనే ప్రశ్న ఉదయిస్తుంది. పురాణ ఇతిహాసాల కథనం ప్రకారం ప్రతి మనిషి పుట్టుక వెనుక ఏదో ఒక పరమార్థం ఉండి తీరుతుందని, అది మనిషిని పుట్టించిన బ్రహ్మదేవుడికే తెలుస్తుందని అంటారు. సకల ప్రాణుల సృష్టికర్త బ్రహ్మదేవుడే కనుక ఆయన ప్రతి ప్రాణిని ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి సృష్టిస్తాడని అంటారు. ప్రాణులకు సృష్టించడం వరకే బ్రహ్మదేవుడి కర్తవ్యం. ఆ తర్వాత ఆయా ప్రాణులు తమ తమ ప్రవర్తన ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుంటాయని, వాటి నుండి మంచి చెడులకు బ్రహ్మదేవుడు బాధ్యుడు కాదని వేదాంతులు చెబుతూ ఉంటారు. పుట్టిన ప్రతి ప్రాణికి ప్రపంచంలో బ్రతకడానికి అన్ని వనరులు సహజంగానే పుష్కలంగా ఉంటాయి. వాటిని ఎంతవరకు వినియోగించుకోవాలో, వాటిని కలుషితం చేయకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదేనండి. ఈ ప్రపంచమంతా భగవంతుడి సంపద, దానికి అవసరమైనంత వరకే వాడుకుని మిగిలిన సంపదను ఇతర ప్రాణుల కోసం వదిలేయాలని ఈశా వాస్యోపనిషత్తు చెబుతోంది. కానీ మనిషి ఈ ఉపదేశాన్ని పెడచెవిన పెట్టి దుర్వినియోగం చేస్తూ తాను భ్రష్టుడై ఇతరులను కష్ట నష్టాలను కలిగిస్తూ పాపాలను మూటగట్టుకుంటున్నాడు. చివరికి నూరేళ్ల దాకా బతికినా ఏదో ఒకరోజు మనకి మృత్యువు నుండి పిలుపు వస్తుంది కదా. మృత్యువుకి కనికరం ఉండదండి, ఏ పక్షపాతం కూడా ఉండదు. కాలం మూడిన వెంటనే తన పని తాను చేసుకుంటూ పోతుంది. మనిషి జీవితంలో పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. మరణం అనేది మనిషికి సహజమైన విషయం. మనిషి సుదీర్ఘకాలం బ్రతికి ఉన్నాడంటేనే ఆశ్చర్యం, కానీ మరణించడనే దానికి ఆశ్చర్యం కాదు అని కాళిదాస మహాకవి రఘువంశంలో పేర్కొంటాడు. రాకపోకలనే మాట ప్రయాణ విషయంలో ఎంత సహజమో మానవ జీవిత ప్రయాణ విషయంలో కూడా అంతే సహజం. మనిషి తాను ఈ భూమిపైకి ఎందుకు వచ్చానని ఆత్మావలోకనం చేసుకోవాలి. అమూల్యమైన మానవ జన్మను అర్ధాంతరంగా ముగియకుండా జీవిత సాఫల్యం కోసం కడదాకా ప్రయత్నించాలి. అప్పుడే మనిషి రాకపోకలకు అర్థం ఉంటుంది. అందుకే మోటివేషన్లో భాగంగా రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని, అదేవిధంగా మనిషి ఎక్కడ ఏది కోల్పోతాడో అదే స్థానంలో విజయాన్ని సాధించాలని మీరు విన్నారు. వింటూనే ఉండండి మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8. హాయ్ హలో, యు ఆర్ లిసనింగ్ ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. అటెన్షన్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, ఎంఐటిఎస్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రెజెంట్స్ అన్ ఎగ్జైటింగ్ ఇండస్ట్రీ టాక్ ఆన్ IEEE ఎక్స్ప్లోర్ రీసెర్చ్ అండ్ పబ్లిషింగ్, ఆర్గనైజ్డ్ బై ద సెంట్రల్ లైబ్రరీ ఆఫ్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఆన్ 6 October 2026 అండ్ 10:30 AM ఆన్వర్డ్స్ ఇన్ ఆడిటోరియం. దిస్ స్పెషల్ సెషన్ విల్ ప్రొవైడ్ స్టూడెంట్స్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ మోర్ అబౌట్ IEEE రీసెర్చ్, publishing and academic opportunities from experts. And is the good news? Registration is free. Participation certificates will be provided by IEEE New Delhi. So students, Don't miss this valuable opportunity to enhance your knowledge, explore research and publishing opportunities, and add a recognized certificate to your academic profile. For more details and registration, please contact Central Library of Madanapalli Institute of Technology and Science, Deemed to be University, MITS Community Radio 90.8, Your Voice, Your Campus, Your Community.
3: Hi dear listeners, I am yours, RJ Sagarika. You are listening to MITS Radio 90.8. Today my topic is Counsel and Rehabilitation and Survival. Today we are talking about SAVE, Counsel, Rehabilitation and Survival, which are very important for students and our community. Saving does not only mean saving money or time. It also means saving people by supporting them. When they feel stressed, sad or confused, many college students faced pressure for exams, family expectations, relationship and career worries. Sometimes they look normal outside, but they feel disturbed inside. In such situations, a small action like asking, "Are you okay?" or simply listening without judging can make a big difference. Saving someone can start with kindness and understanding. Counseling is the next important step. Counseling means talking to a trained person who helped us understand our problems clearly and final situation. It is not a sign of weakness. It is a sign of courage. Just like we visit a doctor when we have physical pain, we can speak to a counselor when we mind feels heavy or stressed. Talking reduces tensions and gives clarity. Rehabilitation means giving a person a second chance when they grow through different situations like addiction, emotion, breakdown, or serious stress. Instead of blaming or avoiding them, we should support and guide them. Everyone makes mistakes and everyone deserves an opportunity to improve. With proper support from family, friends, teacher, and professionals, people can rebuild their lives. College life has many changes like assignments, exams, attendance, placements. But several means not giving up. It means taking small positive things every day, mainly good habits like proper sleep, healthy food and open communication, and avoiding unnecessary comparison with others. As a community, we must create an environment where people feel safe to speak about their struggles. If you notice someone becoming silent or distant, we should reach out instead of ignoring them. Saving brings hope. Counseling brings clarity. Rehabilitation brings recovery. And several brings strength. When we support each other, we build a strong and caring community where everyone feels valued and respected. Let us remember that every life is important, every student matters, and no problem is permanent. With kindness, understanding and support, we can move from simply surviving to living with confidence and purpose. Thank you.
4: మహాభారతంలో మహనీయులు మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
1: ఓన్లీ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
5: నమస్కారం, మీరు వింటున్నది మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ చేతిలో ఉన్న మొబైల్ ఒకప్పుడు కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించే వాళ్ళం. ఈ రోజు విషయం ఆన్లైన్ లో ఆమె భద్రత, సైబర్ వేధింపులపై అవగాహన. కానీ ఇప్పుడు చదువు కోసం, ఉద్యోగం కోసం, బ్యాంకింగ్ కోసం, స్నేహితులతో మాట్లాడడానికి, మన రోజువారీ జీవితంలో దాదాపు ప్రతి విషయానికి మొబైల్ అవసరం అయిపోయింది. కానీ ఇదే టెక్నాలజీని కొంతమంది మహిళలను వేధించడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఫేక్ అకౌంట్స్, ఆన్లైన్ స్టాకింగ్, మార్ఫుడ్ ఫోటోస్, డీప్ ఫేక్ వీడియోస్, బ్లాక్మెయిల్, ఇవి కేవలం ఇంటర్నెట్లో జరిగే విషయాలు కాదు. వీటి ప్రభావం ఒక మహిళ నిజ జీవితంపై కూడా పడుతుంది. ఒక చిన్న ఉదాహరణ. ఒక కాలేజీ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక అన్నోన్ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది. మొదట సాధారణంగా మాట్లాడాడు, తర్వాత ఆమె ఫోటోలను డౌన్లోడ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత, "నువ్వు నాకు రిప్లై ఇవ్వకపోతే నీ ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడతాను" అని బెదిరించాడు. ఆ అమ్మాయి భయపడింది, ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు ఉంచుకోవాలి. ఆమె చేసిన తప్పు ఏమిటి? ఏమీ లేదు. బెదిరించిన వ్యక్తిదే తప్పు. అందుకే బాధితురాలిని నిందించడం కాదు, ఆమెకు అండగా నిలబడడం మన బాధ్యత. సైబర్ వేధింపులు అంటే ఏమిటి? సోషల్ మీడియా, ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఒక వ్యక్తిని పదే పదే వేధించడం, బెదిరించడం, వెంటాడడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం సైబర్ వేధింపులకు రావచ్చు. ఉదాహరణకు ఒకరి పేరుతో ఫేక్ అకౌంట్ తయారీ చేయడం, అనుమతి లేకుండా వారి ఫోటోలు లేదా వీడియోలను షేర్ చేయడం, పదే పదే అన్వాంటెడ్ మెసేజెస్ పంపడం, ఆన్లైన్ స్టాకింగ్ చేయడం, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్తో బ్లాక్మెయిల్ చేయడం, AI టెక్నాలజీ ఉపయోగించి ఫేక్ ఇమేజెస్ లేదా వీడియోస్ తయారు చేయడం, ఇవన్నీ మహిళలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపగలవు. మరి మనం ఏం చేయాలి? మొదట విషయం, భయపడకండి. రెండవ విషయం, ఎవిడెన్స్ డిలీట్ చేయకండి. మెసేజెస్, స్క్రీన్ షాట్స్, ప్రొఫైల్ లింక్, ఫోన్ నెంబర్స్ వంటి వివరాలను భద్రపరచండి. మూడవ విషయం, ఆ వ్యక్తితో మరింతగా నెగోషియేట్ చేయకుండా బ్లాక్ మరియు రిపోర్ట్ చేయండి. నాలుగవ విషయం, విశ్వసనీయమైన కుటుంబ సభ్యుడు, స్నేహితుడు లేదా కళాశాల కార్యాలయంలో సంబంధించిన వ్యక్తికి చెప్పండి. సమస్య తీవ్రమైనదైతే అధికారికంగా సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయండి. ముఖ్యమైన విషయం, చాలామంది బాధితులు నన్నే తప్పు అంటారేమో, నా ఫ్యామిలీ ఏమనుకుంటుందో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని భయపడతారు. కానీ గుర్తుంచుకోండి, సిక్కుపడాల్సింది బాధితురాలు కాదు, తప్పు చేసిన వ్యక్తి బాధ్యత వహించాలి. అందుకే సమస్యను దాచిపెట్టడం కంటే సరైన వ్యక్తికి చెప్పడం చాలా ముఖ్యం. సోషల్ మీడియాను సురక్షితంగా ఎలా ఉపయోగించాలి? మీ సోషల్ మీడియా అకౌంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి. అన్నోన్ పీపుల్కి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఓటీపీ, పాస్వర్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరితోనూ షేర్ చేయకండి. మీ లైవ్ లొకేషన్ను అందరికీ పబ్లిక్గా పెట్టకండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించండి. 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఎనేబుల్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా మీ ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేసేటప్పుడు ప్రైవసీ గురించి ఒక్కసారి ఆలోచించండి. కుటుంబం పాత్ర ఏమిటి? ఒక అమ్మాయి ఇంటికి వచ్చి నన్ను ఎవరో ఆన్లైన్లో వేధిస్తున్నారు అని చెబితే మొదటి ప్రశ్న, నువ్వు ఎందుకు ఇలా చేశావు అని కాకుండా, ఏం జరిగింది, మేమున్నాము, భయపడకు అని చెప్పాలి. ఆమెను బ్లేమ్ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు, ఆమెకు సపోర్ట్ ఇవ్వడం వల్ల పరిష్కారానికి మార్గం కనపడుతుంది. యువతకు ఒక సందేశం, మనలో చాలామంది సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్గా చూస్తాం, కానీ స్క్రీన్కి అవతల కూడా ఒక నిజమైన మనిషి ఉంటాడు. అతని ఫీలింగ్స్ ఉంటాయి, అతని డిగ్నిటీ ఉంటుంది. అందుకే ఒక ఫోటో షేర్ చేయడానికి ముందు ఆ వ్యక్తి పర్మిషన్ ఉందా అని ఆలోచించండి. ఒక్క కమెంట్ చేయడానికి ముందు ఇదే మాటను నేను వారి ముందు చెప్పగలనా అని ఆలోచించండి. టెక్నాలజీ మన చేతుల్లో ఉంది, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే మన సమాజాన్ని నిర్ణయిస్తుంది. ముగింపు. ఈరోజు మనం మహిళలపై సైబర్ వేధింపుల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇది కేవలం మహిళల సమస్య కాదు, ఇది మనం సమాజం ఎదుర్కొంటున్న సమస్య. ఒక మహిళ ఆన్లైన్లో సురక్షితంగా ఉండాలంటే ఆమెకు టెక్నాలజీ గురించి అవగాహన ఉండాలి. కుటుంబం నుంచి సపోర్ట్ ఉండాలి, సమాజం నుంచి రెస్పెక్ట్ ఉండాలి, మరియు తప్పు చేసే వ్యక్తిపై చర్య తీసుకునే ధైర్యం ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఒక మాట గుర్తుపెట్టుకుందాం, ఆన్లైన్లో కూడా గౌరవం అవసరం. స్క్రీన్ వెనుక దాక్కున్నా తప్పు తప్పే. మహిళల భద్రత కోసం మౌనం కాదు, అవగాహన కావాలి, భయం కాదు, ధైర్యం కావాలి, నింద కాదు, సాయం కావాలి. మీరు వింటున్నది ఇమిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే జాస్ట్రద గైక్వాడ్. మరో మంచి సామాజిక అంశంతో మళ్ళీ మీ విందుకు వస్తాను. చివరి మాట, ఆమెకు భద్రత ఇవ్వడం అంటే ఆమెకు మాత్రమే రక్షణ ఇవ్వడం కాదు, మన సమాజానికి భవిష్యత్తు ఇవ్వడం. ధన్యవాదాలు.
6: హాయ్, హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, PhD, PG ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
7: హలో మిట్స్ ఫ్యామిలీ, ఎ వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ది లవ్లీ లిజనర్స్ ఆఫ్ మిట్స్ రేడియో 90.8 FM. దిస్ ఈజ్ యువర్ ఆర్జే సాయి పూజిత అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ మీ టుడే. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ డే అండ్ ఎంజాయింగ్ యువర్ వర్క్, యువర్ క్లాసెస్, యువర్ ఫ్రెండ్స్ అండ్ అఫ్ కోర్స్ యువర్ ఫేవరెట్ మ్యూజిక్. Today I have brought a very interesting topic for all of you, and I'm pretty sure every single person listening to me can relate to it, because it is something that has become a huge part of our daily lives. Yes, I'm talking about our mobile phones. Just think for a moment, where is your phone right now? Is it in your hand? In your pocket? On your table? Or maybe you are actually using your phone to listening to MITS Radio 90.8 FM. That itself is funny, right? Now imagine if I suddenly tell you, okay, from this moment, no phone for next 24 hours. No WhatsApp, no Instagram, no YouTube, no Reels, no online games, no checking notification, no scrolling before sleeping. Just imagine, could you survive one complete day without your phone? Some might say, yes, definitely. And some others might say, Sai Pujita, please don't even ask me that question. But honestly, this is what we are going to think about today. One day without your phone, could you survive? Before we go deeper into this topic, so wherever you are listening from, relax. Enjoy the moment and turn up the volume a little bit. This is MITS Radio 90.8 FM and I am your RJ Sai Pujita. Now let's continue our conversation. Let me ask you something very honestly. How many times do you check your phone in a day? Don't calculate exactly. Just think about it. Morning lechina ventane phone check chestam, right? ఎన్ని మెసేజ్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా, వాట్సాప్లో ఎవరైనా టెక్స్ట్ చేశారా. Sometimes we have not even properly opened our eyes, but our hand is already searching for the phone. And then throughout the day, we keep checking it. While having breakfast, while traveling, between classes, during free time, sometimes even while talking to our friends, and the funniest thing is, sometimes we unlock our phones without even knowing why we open Instagram, scrolling for a while, close it. And after 2 minutes, we unlock it again. Then we think, wait, why did I open my phone? This has become such an automatic habit for many of us. Our phones are not just phones anymore. They are alarm clocks, cameras, music players, entertainment centers, study tools, maps, shopping assistants, assignments, doing assignments, communication devices. Sometimes even our companion when we feel bored, right? But let's travel back a little and think about life before smartphones. Imagine a time when there were no smartphones, no Instagram, no WhatsApp, no Google Maps. How did people spend their time? They talked to their families, met their friends, played outside, read books, listening to radio, visited relatives and simply sat together and talked. Imagine getting lost somewhere before Google Maps? Today, we immediately take out our phone and say, Google Maps, route chupinchu. But earlier, we would simply ask somebody, Anna, ee road ekkadiki velthundi? And somehow, we would reach our destination. Technology has definitely made our life easier. We can learn something within seconds, communicate with someone who far away, attend online classes, complete our work, find information and stay connected with people. So the question is not whether phones are good or bad. The real question is, are we using our phones or are phones using our attention? That is something worth thinking about it. We are going to talk about one very interesting question. If your phone suddenly disappeared for one whole day, what would you miss first? WhatsApp? Instagram, Reel, Music, or maybe someone messages. Okay, let's continue with that question. Imagine tomorrow morning you wake up and your phone is not with you. You are searched under your pillow, beside your bed, inside your bag, wherever, but no phone. For next 24 hours, you cannot use it. What would you miss first? Would it be Instagram? Would it be WhatsApp? Would you miss watching Reels? Would you miss favorite playlist? Would you miss gaming? Or would you secretly miss one? Particularly person's message here. Let's be honest. Sometimes we don't actually miss the application. We miss the people behind the notifications, right? We keep checking our phones thinking, did they reply? Did they see my messages? Why they are online? Why they have not replied to me? And suddenly, one tiny notification can affect our mood. That's why taking a break from your phone does not necessarily mean disconnecting from the people. Sometimes it simply means giving yourself a little space from constant notifications and distractions. And now let's make the more interesting. I'm going to give a small phone challenge. If you are listening right now and you are holding your phone unnecessarily, just keep it down for a few minutes. Don't worry, I'm not asking you to throw it away. Just put it somewhere beside you and look around. What do you see? Maybe your classroom, your friends, a window, a tree, or simply the room you are sitting now, right now. Sometimes, we become so busy looking at a small screen that we forget and notice the world around us. Imagine, sitting with your best friend without phones, no scrolling, no notification, no distraction, just two people talking. What would you talk about? Your dreams? Your future? About your college memories? About your problems? Or else, your funny stories? Sometimes we know someone's Instagram username better than we know what they are actually feeling. That's something to think about it, but I'm speaking about a real conversation and real moments and real moments. Let's pause. Now let's talk about something very important, our relationships. Imagine you are sitting with your best friend, your parent, your sibling, or someone whoever they really care about you. They are telling you something important, but you are busy looking at your phone. You say, yeah, yeah, I'm listening. But are you really listening? Sometimes we are physically present with people, but our attention is somewhere else. The person in front of us is talking, but our eyes are on the screen. We might be waiting for notification, checking messages, or scrolling through something. And sometimes we don't even realize where we are doing it. That's why putting our phone away for a little while can actually help us to reconnect with the people around us. A WhatsApp message can wait. An Instagram reel can wait. A notification can wait. But a real conversation with someone sitting in front of you is happening only once. So next time someone is talking to you, maybe try to keeping your phone away. Simply listening, sometimes the best conversation happen when there is no screen between the people. Now, I don't want to today's program to sound like I'm saying phones are bad, stopping using them. Absolutely not. Phones are incredibly useful. We need them for education, work, communication, safety, navigation, environment, and so for many other things. The idea is simple, to maintain a balance, use your phone when you need it, enjoy it. When you want to buy it, when you want to do it, you can do. But don't let every free second automatically become scrolling times. Sometimes instead of opening your phone, go for a walk, talk with your friends, family, meet your friends, read a book, listen to music, play some sports, spend some time in nature. Do gardening, write something, or simply sit quietly and do nothing for a few minutes, like a five-star. Yes, listeners, doing nothing is also allowed. And now let's finish today's conversation with a small challenge I am not going to ask you to suddenly give up your phone for 24 hours. Let's start small. Try a 60-minute phone reset. Just 1 hour. Put your phone away and spend that hour doing something real. Talk to your parents. Meet your friend. Go for a walk. Read something. And listen to music. Have a cup of tea. Looking at the sky and simply enjoy some quiet time. After that 1 hour, ask yourself, how did you feel? Maybe you felt bored, maybe you felt peaceful, maybe you felt restless, maybe you were actually enjoyed it. What you feel, just notice it. So, Mitch Radio listeners, let's come back to our original question. One day without your phone, could you survive? Maybe you could, maybe it would be difficult, but perhaps the bigger question is not whether we can live without our phones forever. It's whether we can learn to use our phone without allowing them to control our attention. Your phone is a tool. Use it. Learn from it. Connect to it. Enjoy it. But don't forget to look up from the screen. Take pictures, but don't forget to experience the moment. Send messages, but don't forget to talk. Scroll sometimes, but don't forget to alive. Because life is not happening only inside the phone. Life is happening right in front of you. And with that beautiful thoughts, we are coming towards the end of today's program. Thank you very much for spending your valuable time with me. I hope today's conversation made you smile, think a little, and maybe inspired you to put your phone away from a few minutes today. This is your RJ Sai Pujita here on Mits Radio 90.8 FM. Until we meet again, remember one simple thing. Put the phone down sometimes and look up. Keep listening, keep smiling, keep enjoying the music. And most importantly, keep living. This is RJ Sai Pujita signing off from Mits Radio 90.8 FM. Take care, stay tuned, and have a wonderful day.
8: Meeru vintunnaru MITS Radio 90.8. Vinandi, vintunee undandi, vinipinchandi.
9: MITS deemed to be university. NAC A+ grade deemed university. Admissions open for academic year 2026-27. Call 7330-803-555. For more information, visit our website admissions.mits.ac.in.
10: MITS Community Radio 90.8. మన విజ్ఞానాల చిరుజల్లు, సమాజ వికాసాల హరివెల్లు.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్ టు బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330-80-355 మరియు 7330-85-2555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.in కు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. రాజంపేట, పెనుగులూరు మండలాల్లో పొద్దుతిరుగుడు సాగు విస్తారంగా ఉంది. ఈ పంటలో పచ్చపురుగు వ్యాప్తి పంట దెబ్బతీస్తోంది. వీటి నివారణకు పొగాకు లద్దె పురుగు, బిహారీ గొంగలి పురుగు, శనగపచ్చ పురుగు ఇలా 3 రకాల పురుగులు పొద్దుతిరుగుడును ఆశించి పంటకు వివిధ దశల్లో తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు మొదటగా వేపగింజల ద్రావణాన్ని 5% పిచికారీ చేయాలి. పెద్ద పురుగు దశలో 0.5 మిల్లీలీటర్లు

0: స్పైనోసాడ్ లేదా నోవాల్యూరన్ 1 మిల్లీలీటర్లు లేదా 1 గ్రాము థయోపికార్స్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలియజేస్తున్నారు రాజంపేట పెనుగులూరు మండలం అగ్రికల్చర్ ఆఫీసర్. వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలంలోని 2 చెరువుల్లో పెద్దదైన కొండపేట చెరువు 100 ఎకరాలు ఉన్నప్పటికీ 25 ఎకరాలకు పైగానే ఆక్రమణల బారిన పడటంపై హైకోర్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 ఎకరాలకు సాగు నిర్వహించే కొండపేట చెరువుకు బ్రిటిషర్ల హయాం నుంచి నీటి కేటాయింపు ఉంది. వర్షాకాలంలో చివరి దశలో కేసీ కెనాల్ నుంచి నీటితో ఈ చెరువు నింపితే రైతులు ఒడితో పాటు ఇతర పంటలు సాగు చేసుకుంటారు. అయితే గ్రామానికి చెందిన పలువురు గత 15 ఏళ్లుగా చెరువును కొద్దిగదిగా ఆక్రమించుకుంటూ సుమారు 30 ఎకరాల మేర కబ్జా చేసి వరి సాగు చేసుకుంటున్నారు. కేసీ కాల్వకు అనుబంధంగా కొండపేట చెరువు ఆయకట్టు ఉన్నా నీరిచ్చేది మాత్రం నవంబర్ డిసెంబర్ నెలలోనే. ఈ చెరువు ఒక్క సాగుకు మాత్రమే నీరందిస్తుంది. 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి. చెరువులో నీరు లేనప్పుడు ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రావెల్తో మండలంలో ఎవరికి అవసరం వచ్చినా ఎలాంటి అనుమతులు లేకుండానే కొండపేట చెరువుల్లో ఎక్సవేటర్లతో తవ్వి తరలిస్తుంటారు. ఇలాంటి వాటికి స్థానికులే సహకారం అందిస్తారు, తాము కూడా సొమ్ము చేసుకుంటున్నారు. నీర్లేని సమయంలో ఈ చెరువును చూస్తే చెరువు నిండా గుంతలే. ఈ గోతుల కారణంగా మనుషులు పశువులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చెరువుకు హద్దులు కేటాయించలేదు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఆరోగ్యమైన కుటుంబం, ఆనందమైన సమాజం.
2: పోషకాహారం ప్రతి ఇంటి హక్కు, ప్రతి బిడ్డ భవిష్యత్తుకు బలం.
3: హమారీ అంగన్వాడీ, హమారే జిమ్మేదారీ.
4: పోషణే బలం, ఆరోగ్యమే ఆనందం.

0: హాయ్ హలో,
1: మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆచే రాజేష్. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం, జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన గ్రామాలకు పల్లె పండుగతో ఊపిరి పోస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ సహకారం, తన అనుభవం, పవన్ కళ్యాణ్ హుషారుతో పల్లెకు పట్టాభిషేకం చేస్తున్నామని ప్రకటించారు. సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర అభివృద్ధి సాధ్యమని, మంచికి ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలోని సంక్షోభానికి, కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి తేడా చూడాలని కోరారు. రాజకీయాలను నేరమయం చేసిందెవరో, అదే రాజకీయాలలో ప్రజల జీవితాన్ని మార్చేదెవరో గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, పనులను గుత్తేదారు నాణ్యంగా చేస్తున్నారా లేదని పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. పల్లె పండగ 3.0 కార్యక్రమం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఉదయగిరిలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిని ప్రజలు వారి పనిగా భావించి గమనించాలి. ఎక్కడైనా నాణ్యత లోపిస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, అవసరమైతే సామాజిక ఆడిట్ ద్వారా పనుల నాణ్యతను పరిశీలించవచ్చునని, మీ గ్రామాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించినప్పుడే అభివృద్ధి మరింత పారదర్శకంగా, నాణ్యంగా ముందుకు సాగుతుందని, ఉదయగిరిలో మొదలైన పల్లె పండగ 3.0 అభివృద్ధి మనందరి భాగస్వామ్యానికి ఒక కొత్త ఆరంభం కావాలని, ఈరోజు ఉదయగిరి నుండి మొదలైన ప్రయాణం రేపు రాష్ట్రానికి కొత్త మార్గాన్ని చూపాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. పరిశుభ్రత పరంగా ఉన్నత కొలమానాలను నెలకొల్పేలా దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుండి 50 నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. 51వ ప్రగతి మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ 50 ప్రగతి నగరాలను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇందులో రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, ఆర్థిక కేంద్రాలు, సాంస్కృతిక, పర్యాటక గమ్యస్థానాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ కొలమానాలను అనుసరించి తెలంగాణ నుండి గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ను, ఆంధ్రప్రదేశ్ నుండి తిరుపతి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ను ఎంపిక చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు, రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. సహాయ ఆచార్యుల పోస్టులకు మొదట స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఆ తర్వాత మార్కుల ఆధారంగా విశ్వవిద్యాలయాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఆ ఫలితాలను విశ్వవిద్యాలయాలకు అందిస్తుంది. పల్లె పండగ 3.0 క్రింద ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో పలు అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కలిసి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నారు. ఇందులో అక్టోబర్ 11వ తేదీన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురత్పన, 12న నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం, 16న గరుడ సేవ, 20న నవరాత్రి బ్రహ్మోత్సవాల అవబృతం, శ్రీ వేదాంత దీసుకుల సాత్తుమొర, 21న బూదత్తల్వార్ వర్ష తిరునక్షత్రం, 26న పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లో నిండిపోయి రింగు రోడ్లోని శిలాతోరణం మీదుగా బాటగంగ మాయం వరకు వేచి ఉన్నారు. తిథిదే విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పరిశీలించి విడతల వారిగా క్యూలైన్లోకి అనుమతినిస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు 18 గంటల్లో, 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని సోమవారం 84,171 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కనుకలు 4.26 కోట్లు లభించాయి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా యువజన అధికారి దీపక్ జేమ్స్ అన్నారు. మంగళవారం బిట్స్ డ్రీమ్ టీవీ విశ్వవిద్యాలయంలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ కేంద్రం, అన్నమయ్య జిల్లా కేంద్రం ఆధ్వర్యంలో నషాముక్తి యువపర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, యువత మత్తుకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని అన్నారు. అనంతరం జానపద గీతాలు, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, లఘు చిత్రాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామానాథన్, జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి చంద్ర, ఎన్టీ ర్యాంకింగ్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త పూజారి రమేష్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఏపీ విద్యా వ్యవస్థకు సహకారం అందిస్తామని సింగపూర్ హోంమంత్రి షణ్ముగం హామీ ఇచ్చారు. మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం సింగపూర్ విధానాన్ని అనుసరించాలని, దీనికి సహకరిస్తామని ఆయన తెలిపారు. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ మంగళవారం సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, విద్యా సంస్కరణలు, సామాజిక భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై ఇద్దరు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఆసియా క్రీడల్లో భారత్కు మరో షూటింగ్ పసిడి దక్కింది. ఏషియాడ్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణ పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా నీరు దండ రికార్డు సృష్టించింది. 26 ఏళ్ల నీరు ఫైనల్లో 3-0 టార్గెట్లలో 28 షూట్ చేసింది. ఆమె ఆసియా రికార్డును బదులుకొట్టింది. కంప్యూటర్లో వచ్చిన అనవసరమైన పేపర్ వర్క్, దరఖాస్తులను డిజిటల్ చేసిన అనేక అనుమతులకు కావాలనడం, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన పౌరులను కార్యాలయాలకు రప్పించడం తదితర పాత విధానాలను సమూలంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రగతిని నిరోధించే అనవసర నిబంధనలను సరళీకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఉద్దేశించిన ఐగాట్ కర్మయోగిల విశ్వవిద్యాలయాలు రాజకీయ నాయకత్వాన్ని కూడా భాగస్వామ్యం చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సూచించారు. రాష్ట్రంలో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. రాష్ట్రంలో 0.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల స్మెల్టర్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ప్లాంటు ఏర్పాటుకు స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంస్థ సీఎండీ విపి సింగ్ కోల్కతాలో అంగుల్ అల్యూమినియం ఇండస్ట్రియల్ పార్క్ రోడ్ షో కార్యక్రమంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయే స్మెల్టర్ ప్రాజెక్టుకు 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం, జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, ఆనందించండి. మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
0: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
2: మిడ్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: Institute of Technology and Science, deemed to be university, on 6 October 2026 and 10:30 a.m. onwards in auditorium. This special session will provide students an opportunity to learn more about IEEE research, publishing, and academic opportunities from experts. And is the good news? Registration is free. Participation certificates will be provided by IEEE New Delhi. So students, don't miss this valuable opportunity to enhance your knowledge, explore research and publishing opportunities, and add a recognized certificate to your academic profile. For more details and registration, please contact Central Library of Madanapalli Institute of Technology and Science, deemed to be university, MITS Community Radio 90.8, your voice, your campus, your community.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ప్రయాణం సాఫీగా సాగాలంటే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, కారు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించి రహదారి నియమాలు పాటిస్తే జీవన ప్రయాణం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా సాగుతుంది. చరిత్రలో ఇరుకు సాగుతాం. చరిత్ర పుటల్లో 1 అక్టోబర్ చోటు చేసుకున్న విశేషాలు. 1854 భారతదేశంలో తపాలా బిళ్ళల ప్రసరణ మొదలైంది. బిళ్ళలపై రాణి విక్టోరియా గారి మొహం, ఇంకా భారతదేశం చిత్రాలు ఉండేవి. వాటి అప్పటి వేళ సగం ఆనా. 1964 ఇదేరోజు కలకత్తాలో తుఫాన్ వల్ల 70,000 మంది మరణించారు. 1820 ఇదేరోజు శ్రీలంకలో భారతదేశంతో ద్రవ్య మార్పిడి మొదలైంది. 1992 ఇదేరోజు భారత రెండు అన్న నాణ్యం చెల్లదు, ఇక శ్రీలంకలో వెండి నాణ్యాలు ప్రవేశపడ్డాయి. 1926 ఇదేరోజు బల్కంజీ బారీ ఇన్స్టిట్యూట్ పిల్లల సంక్షేమం కోసం స్థాపించబడింది. 1932 ఇదేరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలైన రోజు, రైజింగ్ డే. 1932 ఇదేరోజు భారతీయ భాగస్వామ్య చట్టం 1932 అమల్లోకి వచ్చింది. 1949 ఇదేరోజు మరాఠీ రంగభూమి అనే నాటక సంస్థ స్థాపించబడింది. 1953 ఇదేరోజు కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే మద్రాసు రాజ్యం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1958 ఇదేరోజు భారతదేశంలో మెట్రిక్ అంటే దశాంశ పద్ధతిని బరువుల కొలతల కోసం ప్రవేశపెట్టారు. 1959 ఇదేరోజు గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 1966 ఇదేరోజు భారత పర్యాటక అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. 1978 ఇదేరోజు బాల్య వివాహ చట్టంలో వివాహానికి కనీస వయస్సు మగవారికి 21 ఆడవారికి 18 పెంచబడింది. 1921 ఇదేరోజు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సూత్రధారి దాల్ ఖల్సా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 1922 ఇదేరోజు తొలి సీడీ ప్లేయర్ను సోనీ లాంచ్ చేసింది. 1924 ఇదేరోజు బజరంగ్ దళ్ అన్న హిందూ మత సంస్థ స్థాపించబడింది. 1990 ఇదేరోజు పంజాబ్లో రాష్ట్రపతి పాలనను మరో 6 పొడిగించడానికి రాజ్యాంగం యొక్క 75వ సవరణ బిల్లు సాధారణ మెజార్టీ కోసం లోక్సభలో మొదటి దశలో విఫలమైంది. 1990 ఇదేరోజు జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1990 ఇదేరోజు మండల కమిషన్ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 1997 ఇదేరోజు జనరల్ విపి మాలిక్ భారతదేశానికి సైనిక ప్రధాన అధికారిగా నియామకం జరిగింది. 2000 ఇదేరోజు జనరల్ ఎస్ఆర్ పద్మనాభన్ భారతదేశంకు సైనిక ప్రధాన అధిగా నియామకం జరిగింది. 2001 ఇదేరోజు కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 చనిపోయారు. 2003 ఇదేరోజు అల్పిర్ వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యా ప్రయత్నం చేశారు. 2006 ఇదేరోజు పాండిచ్చేరి రాష్ట్రం పేరు పుదుచ్చేరిగా మార్చబడింది. 1842 ఇదేరోజు మరియం ఉజ్ జమానీ మొఘల్ చక్రవర్తి అక్బర్ బారిలో ఒకరు జన్మించారు. 1847 ఇదేరోజు హోమ్ రూల్ ఉద్యమ నేత అనిబిసెంట్ జన్మించారు. 1861 ఇదేరోజు బ్రిటిష్ భారతీయ వైద్యుడు విద్యావేత్త నీలరత్న సర్కార్ జన్మించారు. 1862 ఇదేరోజు విద్యావేత్త సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జన్మించారు. 1827 ఇదేరోజు రాజకీయవేత్త సామాజిక కార్యకర్త పండిట్ హృదయనాథ్ అజదీనియాద్ కుందురు.

ఇంతటితో మార్నింగ్ కాఫీ కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మా తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు

హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు.

సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆచే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆచే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఆర్టీఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆచే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, డీమ్డ్ బి యూనివర్సిటీ. పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్ లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్ కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం.

0: ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. రాజంపేట పెనుగులూరు మండలాల్లో పొద్దుతిరుగుడు సాగు విస్తారంగా ఉంది. ఈ పంటలో పచ్చపురుగు వ్యాప్తి పంట దెబ్బతీస్తోంది. వీటి నివారణకు పొగాకు లద్దె పురుగు, బిహారీ గొంగలి పురుగు, శనగ పచ్చ పురుగు ఇలా 3 రకాల పురుగులు పొద్దుతిరుగుడును ఆశించి పంటకు వివిధ దశల్లో తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటి నివారణకు మొదటగా వేపగింజల ద్రావణాన్ని 5% పిచికారీ చేయాలి. పెద్ద పురుగు దశలో 0.5 మిల్లీలీటర్లు స్పైనోసాడ్ లేదా నోవాల్యూరన్ 1 మిల్లీలీటర్లు లేదా 1 గ్రాము థయోపికార్స్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలియజేస్తున్నారు రాజంపేట పెనుగులూరు మండలం అగ్రికల్చర్ ఆఫీసర్. వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలంలోని 2 చెరువుల్లో పెద్దదైన కొండపేట చెరువు 100 ఎకరాలు ఉన్నప్పటికీ 25 ఎకరాలకు పైగానే ఆక్రమణల బారిన పడటంపై హైకోర్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 ఎకరాలకు సాగు నిర్వహించే కొండపేటకు చెరువుకు బ్రిటిషర్ల హయాం నుంచి నీటి కేటాయింపు ఉంది. వర్షాకాలంలో చివరి దశలో కేసీ కెనాల్ నుంచి నీటితో ఈ చెరువు నింపితే రైతులు ఒడితో పాటు ఇతర పంటలు సాగు చేసుకుంటారు. అయితే గ్రామానికి చెందిన పలువురు గత 15 ఏళ్లుగా చెరువును కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ సుమారు 30 ఎకరాల మేర కబ్జా చేసి వరి సాగు చేసుకుంటున్నారు. కేసీ కాల్వకు అనుబంధంగా కొండపేట చెరువు ఆయకట్టు ఉన్నా నీరిచ్చేది మాత్రం నవంబర్ డిసెంబర్ నెలలోనే. ఈ చెరువు ఒక్క సాగుకు మాత్రమే నీరందిస్తుంది. 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి. చెరువులో నీరు లేనప్పుడు ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయి. గ్రావెల్తో మండలంలో ఎవరికి అవసరం వచ్చినా ఎలాంటి అనుమతులు లేకుండానే కొండపేట చెరువుల్లో ఎక్సవేటర్లతో తవ్వి తరలిస్తుంటారు. ఇలాంటి వాటికి స్థానికులే సహకారం అందిస్తారు, తాము కూడా సొమ్ము చేసుకుంటున్నారు. నీర్లేని సమయంలో ఈ చెరువును చూస్తే చెరువు నిండా గుంతలే. ఈ గోతల కారణంగా మనుషులు పశువులు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చెరువుకు హద్దులు కేటాయించలేదు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: ఆరోగ్యమైన కుటుంబం, ఆనందమైన సమాజం. పోషకాహారం ప్రతి ఇంటి హక్కు, ప్రతి బిడ్డ భవిష్యత్తుకు బలం.
3: హమారీ అంగన్వాడీ, హమారీ జిమ్మేదారీ.
4: పోషణే బలం, ఆరోగ్యమే ఆనందం.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం, జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన గ్రామాలకు పల్లె పండుగతో ఊపిరి పోస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ సహకారం, తన అనుభవం, పవన్ కళ్యాణ్ హుషారుతో పల్లెకు పట్టాభిషేకం చేస్తున్నామని ప్రకటించారు. సుస్థిర ప్రభుత్వంతోనే నిరంతర అభివృద్ధి సాధ్యమని, మంచికి ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలోని సంక్షోభానికి, కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి తేడా చూడాలని కోరారు. రాజకీయాలను నేరమయం చేసిందెవరో, అదే రాజకీయాలలో ప్రజల జీవితాన్ని మార్చేదెవరో గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలని, పనులను గుత్తేదారు నాణ్యంగా చేస్తున్నారా లేదని పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఉదయగిరిలో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిని ప్రజలు వారి పనిగా భావించి గమనించాలి. ఎక్కడైనా నాణ్యత లోపిస్తే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, అవసరమైతే సామాజిక ఆడిట్ ద్వారా పనుల నాణ్యతను పరిశీలించవచ్చునని, మీ గ్రామాల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించినప్పుడే అభివృద్ధి మరింత పారదర్శకంగా, నాణ్యంగా ముందుకు సాగుతుందని, ఉదయగిరిలో మొదలైన పల్లె పండుగ 3.0 అభివృద్ధి మనందరి భాగస్వామ్యానికి ఒక కొత్త ఆరంభం కావాలని, ఈరోజు ఉదయగిరి నుండి మొదలైన ప్రయాణం రేపు రాష్ట్రానికి కొత్త మార్గాన్ని చూపాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. పరిశుభ్రత పరంగా ఉన్నత కులమానాలను నెలకొల్పేలా దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుండి 50 నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. 51వ ప్రగతి మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ 50 ప్రగతి నగరాలను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇందులో రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, ఆర్థిక కేంద్రాలు, సాంస్కృతిక, పర్యాటక గమ్యస్థానాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ కొలమానాలను అనుసరించి తెలంగాణ నుండి గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ను, ఆంధ్రప్రదేశ్ నుండి తిరుపతి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ను ఎంపిక చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు, రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో లెక్చరర్ల పోస్టుల భర్తీకి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. సహాయ ఆచార్యుల పోస్టులకు మొదట స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, ఆ తర్వాత మార్కుల ఆధారంగా విశ్వవిద్యాలయాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి ఆ ఫలితాలను విశ్వవిద్యాలయాలకు అందిస్తుంది. పల్లె పండుగ 3.0 క్రింద ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో పలు అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భాజపా అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కలిసి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నారు. ఇందులో 11వ తేదీన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురత్పన, 12న నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం, 16న గరుడ సేవ, 20వ నవరాత్రి బ్రహ్మోత్సవాల అవభృతం, శ్రీ వేదాంత దీసుకుల సాత్తుమొర, 21న భూదత్తల్వార్ వర్ష తిరునక్షత్రం, 26న పౌర్ణమి గరుడ సేవ జరగనుంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లో నిండిపోయి రింగ్ రోడ్లోని శిలాతోరణం మీదుగా బాటగంగ మాయం వరకు వేచి ఉన్నారు. తిథిదే విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పరిశీలించి విడతల వారిగా క్యూలైన్లోకి అనుమతినిస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు 18 గంటల్లో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో శ్రీవారి దర్శనం లభిస్తోంది. శ్రీవారిని సోమవారం 84,171 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కనుకలు 4.26 కోట్లు లభించాయి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా యువజన అధికారి దీపక్ జేమ్స్ అన్నారు. మంగళవారం బిట్స్ డ్రీమ్ టీవీ విశ్వవిద్యాలయంలో భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ కేంద్రం, అన్నమయ్య జిల్లా కేంద్రం ఆధ్వర్యంలో నషా ముక్తి యువర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, యువత మత్తుకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని అన్నారు. అనంతరం జానపద గీతాలు, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, లఘు చిత్రాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామనాథన్, జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి చంద్ర, ఎన్టీ ర్యాంకింగ్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త పూజారి రమేష్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఏపీ విద్యా వ్యవస్థకు సహకారం అందిస్తామని సింగపూర్ హోంమంత్రి షణ్ముగం హామీ ఇచ్చారు. మాదక ద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం సింగపూర్ విధానాన్ని అనుసరించాలని, దీనికి సహకరిస్తామని ఆయన తెలిపారు. విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ మంగళవారం సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, విద్యా సంస్కరణలు, సామాజిక భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై ఇద్దరు మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఆసియా క్రీడల్లో భారత్కు మరో షూటింగ్ పసిడి దక్కింది. ఏషియాడ్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణ పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా నీరు దండ రికార్డు సృష్టించింది. 26 ఏళ్ల నీరు ఫైనల్లో 3-0 టార్గెట్లలో 28 షూట్ చేసింది. ఆమె ఆసియా రికార్డును బద్దలుగొట్టింది. కంప్యూటర్లో వచ్చిన అనవసరమైన పేపర్ వర్క్, దరఖాస్తులను డిజిటల్ చేసిన అనేక అనుమతులకు కావాలనడం, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చిన పౌరులను కార్యాలయాలకు రప్పించడం తదితర పాత విధానాలను సమూలంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రగతిని నిరోధించే అనవసర నిబంధనలను సరళీకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఉద్దేశించిన ఐగాట్ కర్మయోగిల విశ్వవిద్యాలయాలు రాజకీయ నాయకత్వాన్ని కూడా భాగస్వామ్యం చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సూచించారు. రాష్ట్రంలో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాల్కో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. రాష్ట్రంలో 0.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల స్మెల్టర్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ప్లాంట్ ఏర్పాటుకు స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంస్థ CMD విపి సింగ్ కోల్కతాలో అంగుల్ అల్యూమినియం ఇండస్ట్రియల్ పార్క్ రోడ్ షో కార్యక్రమంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయే స్మెల్టర్ ప్రాజెక్టుకు 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వివిధ పత్రికల నుండి సేకరించిన సమాచారం. జాతీయ, రాష్ట్రీయ మరియు స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, ఆనందించండి. మన MITS కమ్యూనిటీ రేడియో 90.8.
1: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ FM రా బిడ్డా.
2: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: Hi, hello, you are listening to MITS Community Radio 90.8. Attention students and teachers, MITS Deemed to Be University presents an exciting industry talk on IEEE Explore Research and Publishing, organized by the Central Library of Madanapalli Institute of Technology and Science, Deemed to Be University, on 6 October 2026 and 10:30 a.m. onwards in auditorium. This special session will provide students an opportunity to learn more about IEEE research, publishing and academic opportunities from experts. And is the good news? Registration is free. Participation certificates will be provided by IEEE New Delhi. So students, don't miss this valuable opportunity to enhance your knowledge, explore research and publishing opportunities, and add a recognized certificate to your academic profile. For more details and registration, please contact Central Library of Madanapalli Institute of Technology and Science, Deemed to Be University. MITS Community Radio 90.8, your voice, your campus, your community.
1: Hi, hello. మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ప్రయాణం సాఫీగా సాగాలంటే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి రహదారి నియమాలు పాటిస్తే జీవన ప్రయాణం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా సాగుతుంది. చరిత్రలో ఇరుకు స్వాగతం. చరిత్ర పుటల్లో 1 అక్టోబర్ చోటు చేసుకున్న విశేషాలు. 1854 భారతదేశంలో తపాలా బిళ్ళల ప్రసరణ మొదలైంది. బిళ్ళలపై రాణి విక్టోరియా గారి మొహం, ఇంకా భారతదేశం చిత్రాలు ఉండేవి. వాటి అప్పటి వేళ సగం ఆన. 1864 ఇదే రోజు కలకత్తాలో తుఫాన్ వల్ల 70,000 మంది మరణించారు. 1820 ఇదే రోజు శ్రీలంకలో భారతదేశంతో ద్రవ్య మార్పిడి మొదలైంది. 1992 ఇదే రోజు భారత 2 అన్నా నాణ్యం చెల్లదు, ఇక శ్రీలంకలో వెండి నాణ్యాలు ప్రవేశపడ్డాయి. 1926 ఇదే రోజు బల్కంజీ బారీ ఇన్స్టిట్యూట్ పిల్లల సంక్షేమం కోసం స్థాపించబడింది. 1932 ఇదే రోజు ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలైన రోజు, రైజింగ్ డే. 1932 ఇదే రోజు భారతీయ భాగస్వామ్య చట్టం 1932 అమల్లోకి వచ్చింది. 1949 ఇదే రోజు మరాఠీ రంగభూమి అనే నాటక సంస్థ స్థాపించబడింది. 1953 ఇదే రోజు కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే మద్రాసు రాజ్యం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1958 ఇదే రోజు భారతదేశంలో మెట్రిక్ అంటే దశాంశ పద్ధతిని బరువుల కొలతల కోసం ప్రవేశపెట్టారు. 1959 ఇదే రోజు గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 1966 ఇదే రోజు భారత పర్యాటక అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. 1978 ఇదే రోజు బాల్య వివాహ చట్టంలో వివాహానికి కనీస వయస్సు మగవారికి 21 సంవత్సరాలు, ఆడవారికి 18 సంవత్సరాలు పెంచబడింది. 1981 ఇదే రోజు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సూత్రధారి దాల్ ఖల్సా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 1982 ఇదే రోజు తొలి సిడి ప్లేయర్ను సోనీ లాంచ్ చేసింది. 1924 ఇదే రోజు బజరంగ్ దళ్ అన్న హిందూ మత సంస్థ స్థాపించబడింది. 1991 ఇదే రోజు పంజాబ్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించడానికి రాజ్యాంగం యొక్క 75వ సవరణ బిల్లు సాధారణ మెజార్టీ కోసం లోక్సభలో మొదటి దశలో విఫలమైంది. 1999 ఇదే రోజు జస్టిస్ రంగనాథ్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1999 ఇదే రోజు మండల కమిషన్ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 1997 ఇదే రోజు జనరల్ విపి మాలిక్ భారతదేశానికి సైనిక ప్రధాన అధికారిగా నియామకం జరిగింది. 2000 ఇదే రోజు జనరల్ ఎస్ఆర్ పద్మనాభన్ భారతదేశంకు సైనిక ప్రధాన అధిగా నియామకం జరిగింది. 2001 ఇదే రోజు కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 మంది చనిపోయారు. 2003 ఇదే రోజు అల్పిర్ వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యా ప్రయత్నం చేశారు. 2006 ఇదే రోజు పాండిచ్చేరి రాష్ట్రం పేరు పుదుచ్చేరిగా మార్చబడింది. 1842 ఇదే రోజు మరియం ఉజ్ జమానీ మొఘల్ చక్రవర్తి అక్బర్ బారిలో ఒకరు జన్మించారు. 1947 ఇదే రోజు హోమ్ రూల్ ఉద్యమ నేత అనిబిసెంట్ జన్మించారు. 1961 ఇదే రోజు బ్రిటిష్ భారతీయ వైద్యుడు విద్యావేత్త నీల్ రతన్ సర్కార్ జన్మించారు. 1862 ఈరోజు విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు జన్మించారు. 1827 ఈరోజు రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త పండిట్ హృదయనాథ్ అదితీనయాద్ కుంజురు జన్మించారు. 1890 ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కింగ్ జార్జి ఆసుపత్రి నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి అంకితం వెంకట భానోజీరావు జన్మించారు. 1894 ఈరోజు భారత సుప్రీంకోర్టు 5వ ప్రధాన న్యాయమూర్తి సుధీర్ రంజన్ దాస్ జన్మించారు. 1995 ఈరోజు భారత పాకిస్తానీ న్యాయవాది, రాజకీయ నాయకుడు, పాకిస్తాన్ 1వ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్ జన్మించారు. 1901 ఈరోజు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్ జన్మించారు. 1904 ఈరోజు భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త ఏకే గోపాలన్ జన్మించారు. 1906 ఈరోజు భారతీయ స్వరకర్త, గాయకుడు, ఎస్డి బర్మన్గా పేరుగాంచిన సచిన్ దేవ్ బర్మన్ జన్మించారు. 1906 ఈరోజు భారత స్వాతంత్ర పోరాట విప్లవకారుడు, రైటర్స్ బిల్డింగ్స్ క్యాంపెయిన్ వ్యవస్థాపకుడు నికుంజసేన్ జన్మించారు. 1908 ఈరోజు కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంట్ సభ్యుడు గడి లింగన్న గౌడ్ జన్మించారు. 1913 ఈరోజు పద్మభూషణ్, వీరచక్ర అవార్డు పొందిన భారతీయ సైనిక అధికారి జనరల్ హర్బర్ట్ సింగ్ జన్మించారు. 1915 ఈరోజు చిత్రకళా దర్శకుడు కళాధర్ జన్మించారు. 1918 ఈరోజు భారతీయ నేత్ర వైద్యుడు గోవిందప్ప వెంకట స్వామి జన్మించారు. 1919 ఈరోజు భారతీయ కవి, పాటల రచయిత మధుర్ సుల్తాన్పురి జన్మించారు. 1921 ఈరోజు హాస్య నటుడు రమణారెడ్డిగా పేరుగాంచిన తిక్కవరపు వెంకట రమణారెడ్డి జన్మించారు. 1922 ఈరోజు హాస్య నటుడు అల్లు రామలింగయ్య జన్మించారు. 1928 ఈరోజు తమిళ సినీ నటుడు శివాజీ గణేశన్ జన్మించారు. 1934 ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భువన్ చంద్ర ఖండూరి జన్మించారు. 1934 ఈరోజు తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు జన్మించారు. 1939 ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి జన్మించారు. 1942 ఈరోజు రచయిత బోయ జంగయ్య జన్మించారు. 1945 ఈరోజు 14వ భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జన్మించారు. 1947 ఈరోజు భారతీయ న్యాయవాది, న్యాయమూర్తి దల్వీర్ భండారి జన్మించారు. 1951 ఈరోజు ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్సభ స్పీకర్గా పనిచేసిన జిఎంసి బాలయోగి జన్మించారు. 1961 ఈరోజు ఫార్మా మ్యాట్రిక్స్ ఫార్మా సంస్థ అధిపతి, వాన్పిక్ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త మ్యాట్రిక్స్ ప్రసాద్ అని పిలువబడే నిమ్మగడ్డ ప్రసాద్ జన్మించారు. 1969 ఈరోజు భారత నటుడు మహేష్ ఠాకూర్ జన్మించారు. 1924 ఈరోజు భారత గాయకుడు, నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత వినీత్ శ్రీనివాసన్ జన్మించారు. 1990 ఈరోజు భారత నటి, మోడల్ అనుష్క రంజన్ జన్మించారు. 1992 ఈరోజు మలయాళ, తమిళ, తెలుగు నటి, గాయని మొన్నోడ సెబాస్టియన్ జన్మించారు. 1998 ఈరోజు భారత ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ జేహాన్ దారువాలా జన్మించారు. 1939 ఈరోజు ఆంగ్లంలో తొలి స్వీయ చరిత్రకర్త వెన్నెలకంటి సుబ్బారావు మరణించారు. 1946 ఈరోజు సినిమా దర్శకులు, సంపాదకులు గొడవల్లి రామబ్రహ్మ మరణించారు. 1975 ఈరోజు తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత ఆదుర్తి సుబ్బారావు మరణించారు. 1979 ఈరోజు న్యాయవాది, పండితుడు, భారత రాజకీయ నాయకుడు పివి రాజమన్నార్ మరణించారు. 1986 ఈరోజు భారతదేశ విప్లవకారుడు వీర్చంద్ర సింగ్ గర్వాలి మరణించారు. 1995 ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య విక్రమ్ బిర్లా మరణించారు. 1997 ఈరోజు తను ఉన్నప్పటి కాలంలో ధృవీకరించబడిన అత్యంత పొట్టి మనిషి గుల్ మహమ్మద్ మరణించారు. 2022 ఈరోజు భారతీయ వ్యాపారవేత్త తులసీ తాంతి మరణించారు. 1వ తేదీని ప్రపంచ శాకాహార దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం, అంతర్జాతీయ

0: ఇంతటితో మార్నింగ్ కాఫీ కార్యక్రమం సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మా తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మన విజ్ఞానాల చిరుజల్లు, సమాజ వికాసాల హరివిల్లు.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన బాట, మీ కలలకు కొత్త రెక్కలు. మదనపల్లిలో ప్రతిష్టాత్మకమైన మిట్స్ డీమ్డ్ బి యూనివర్సిటీలో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక ఎంఐటిఎస్ డీమ్డ్ బి యూనివర్సిటీ. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ బి యూనివర్సిటీ పిహెచ్డి పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమమైన విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే అప్లై చేయండి, మీ విజయం ఇక్కడే ప్రారంభం. ఇప్పుడే నమోదు చేసుకోండి, మీ భవిష్యత్తును మిట్స్తో నిర్మించుకోండి. మరిన్ని వివరాల కోసం 7330803555 మరియు 7330852555 ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మరియు అడ్మిషన్స్ కోసం admissions@mits.ac.inకు మెయిల్ చేయండి. వినండి, వినిపించండి, మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్ హలో, వెల్కమ్ టు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే స్వాతి. ఈరోజు మనం వంటల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది వంకాయ పల్లీ పొడి. కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1 కేజీ, జీలకర్ర 1 టీ స్పూను, నూనె 3 టీ స్పూన్లు, ఉల్లి తరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 1, కరివేపాకు 4 రెబ్బలు, ఎండిమిర్చి 1, పల్లీలు 1.5 టీ స్పూను, పుట్నాలు 1 టీ స్పూను, నువ్వులు 1/2 టీ స్పూను, వెల్లుల్లి 2 రేకలు, ఉప్పు రుచికి సరిపడ, పసుపు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, కొత్తిమీర తరుగు గుప్పెడు. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. కడాయిలో నూనె వేసి జీలకర్ర వేగించి ఉల్లి తురుము, తుంచిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు దోరగా వేయించాలి. తరువాత పొడుగ్గా తరిగిన వంకాయ ముక్కలను వేసి చిటికెడు ఉప్పు చల్లి మూత పెట్టాలి. ఈలోపు మిక్సీలో వేగించిన పల్లీలు, పుట్నాలు, నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు బరగగా పొడి చేసుకోవాలి. వంకాయలు 80% మగ్గిన తర్వాత పసుపు, కారం కలిపి మరో 2 నిమిషాలు ఉంచాలి. దించే ముందు పల్లీ మిశ్రమం, కొత్తిమీర చల్లాలి. రొటీన్ భిన్నంగా ఉండే ఈ వేపుడు కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం మరో రుచికరమైనటువంటి వంట గురించి తెలుసుకుందాం. రవ్వ బొబ్బట్లు. కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, బెల్లం 1.5 కప్పు, గోధుమ పిండి 1.5 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, నెయ్యి తగినంత, ఉప్పు చిటికెడు. ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. గోధుమ పిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి తగిన నీళ్ళతో ముద్దగా చేసి పక్కనుంచాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం 3 కప్పుల నీరు పోయాలి. బెల్లం మరుగుతుండగానే వేగించి చల్లార్చిన ఉంచిన రవ్వ, యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అడుగంట గుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. గోధుమ పిండి ముద్దను పూరీలులా వత్తి మధ్యలో రవ్వ మిశ్రమం పెట్టి అంచులు ముడవాలి. తరువాత చేత్తో వత్తి పెనంపై నెయ్యితో 2 వైపులా దోరగా వేయిస్తే రుచికరమైనటువంటి రవ్వ బొబ్బట్లు తయారీ విధానం చూస్తాం. వేపుడు కంద. రాయల యుగంలో వెలుగులోకి వచ్చిన మహాకౌలలో కాకుమాను మూర్తి కవి ఒకరు. ఆయన రాసిన పాంచాలి పరిణయం కావ్యం 4వ అధ్యాయంలో అలనాటి తెలుగు వంటకాల గురించి కడుపు నిండిపోయేటన్ని పద్యాలు ఉన్నాయి. ఈ పద్యంలో కందవేపుడు గురించి వర్ణిస్తూ ఉన్నాడు. కందకాయ లేదంటే కందగడ్డ అంటే దుంపకూరల్లో ఇది రారాజు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం బంగాళదుంపలను అమెరికా నుండి తెచ్చారు. వాటికి అలవాటు పడి కందని పూర్తిగా మర్చిపోయాం. మనం పూర్వం ఋషులు కందమూలను తినేవారట. కందని ఆహార పదార్థంగా ఉపయోగించటం తెలిసిన వారని ఇప్పటి మనకి కంద గురించి తెలిసింది తక్కువ. కారంగా వగురుగా ఉంటుంది కంద, తేలికగా అరుగుతుంది, విదేశనాశ బుద్ధితను పొట్ట బిగువను ఉండటం, విపరీతమైన గ్యాస్ కడుపులో ఉండలు పెట్టినట్టుగా ఉండడం లాంటి బాధల్ని తగ్గిస్తుంది. తీక్షణంగా పనిచేసే శరీరంలోకి వేగంగా చొచ్చుకుపోతుంది, కొద్దిగా వేడి చేస్తుంది కానీ కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. జీర్ణకోశ వ్యాధుల్లో ఇది మంచిది, విరేచనం ఫ్రీగా అవుతుంది. మొలల వ్యాధిని విషాదోషాలని హరించే ఔషధం. వారానికి ఒక్కసారైనా కందని తినండి. కందని కడిగి తోలు తీసేటప్పుడు కొందరికి దురద పెట్టచ్చు. చేతికి నూనె రాసుకోవటమో చేతి తొడుగులు వాడటమో మంచిది. ఈ కందని చిన్న ముక్కలుగా తరిగి కుక్కర్లో ఉడికించాలి. ఒక బాండీలో కొద్దిగా నెయ్యి తీసుకొని ఉడికిన ఈ కంద ముక్కల్ని అందులో వేసి వేగుతుండగా మిరియాల పొడి, కొద్దిగా బెల్లం పొడి, మినపిండి దానిపై చల్లాలి. ముక్కలు ఎర్రగా అయ్యేలాగా వేగిస్తే అదే వేపుడు కంద. దీన్ని మిలిందవేణి అంటే తుమ్మెదల దండు వంటి జట కలిగిన ఓ అమ్మాయి ఇంపుగా వడ్డించిందట. కంద పెండలం, కర్ర పెండలం, తామరదుంప, అరటిదుంప, చేమదుంప ఇవన్నీ వేపుడు కూరలు, అనుకూలంగా ఉంటాయి. కోమలమైన కూరలు వేపుడు తట్టుకోలేవు. క్యాబేజీ అనే లేత ఆకుల పొత్తిని తరిగి నరకంలో పాపాలని వేగించి వేధించినట్టు సలసలా కాగే నూనెలో వేగిస్తే అది విష పదార్థం అవుతుంది. ఆలు, క్యారెట్, బీట్రూట్ కూడా కోమలమైనవే. వాటితో ఇగురు కూరలే శ్రేష్టం. కంద తురుములో ఉప్పు, చింతపండు కలిపి 2 రోజులు ఊరనిచ్చి కారం తగినంత మెంతిపిండి కలిపి తాలింపు పెట్టిన కమ్మనైన కంద పచ్చడి నిలువ ఉంటుంది. వేడి చేస్తుంది కానీ కఫా వాత వ్యాధులకు తగ్గిస్తుంది. కందని మెత్తగా మిక్సీ పట్టి 1 చెంచా ముద్దని 1 కప్పు నీళ్ళలో వేసి బాగా మరిగించి కాచిన కంద టీ రోజు 1 లేక 2 సార్లు తాగుతుంటే విరేచనం ఫ్రీగా అవుతుంది. పురుషుల్లో జీవకణాలు పెరుగుతాయి. స్త్రీ పురుష లైంగిక శక్తి పెరుగుతుంది. పేగులకు బలం చేకూరుతుంది. ఆయాసం, ఆస్తమా, దగ్గు తగ్గుతాయి. షుగర్ వ్యాధి, లివర్ వ్యాధుల్లో ఇది తప్పకుండా వాడదగింది. వేరే కోజ్ వీన్స్తో బాధపడే వారికి, బోధవ్యాధితో బాధపడే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కడుపులో నులుపురుగులు ఉన్నవారు కంద టీని తాగితే నులుపురుగులని బయటికి వెళ్ళగొడుతుంది, విషదోషాలను పూర్తిగా హరిస్తుంది. అల్లం, ఉప్పు, కంద ముక్కలను కలిపి నూరి ముద్దగా 1 లేదా 2 చెంచాల మోతాదులో తీసుకొని పెద్ద గ్లాసు మజ్జిగలో కలిపి రోజు రాత్రిపూట తాగుతుంటే మొలల మీద పనిచేస్తుంది. అమీబియాసిస్ వ్యాధితో ఇది తప్పనిసరిగా తీసుకోదగిన ఔషధం. నానబెట్టిన బియ్యం, పెసరపప్పు, కంద ముక్కలు, అల్లం, మిర్చి కలిపి రుబ్బి అట్లు పోస్తారు. కంద హల్వా కూడా చేస్తారు. రక్తహీనతను పోగొడుతుంది. చిన్నదిగా చక్కగా వంటల బట్టే చేస్తుంది కానీ విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే ఈ కందను ఆయుర్వేద గ్రంథాలలో దీని రసాయనం అన్నారు. అంటే రక్తధాతువుల్లో సంచరించే ఔషధం అని. నిస్సత్పత్తుల్లో పోగొట్టిన ఉత్సాహం నింపుతుంది కంద. థ్యాంక్ యూ.
2: మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, నాక్ A+ గ్రేడ్ డీమ్డ్ యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27. కాల్ 7330-803-555. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ admissions.mits.ac.in.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 2024 థీమ్ జనాభా వృద్ధాప్యం అనేది ప్రపంచవ్యాప్తంగా సమాజాలను పునర్నిర్మించే ప్రధాన ప్రపంచ ధోరణి. ప్రపంచంలోని సగం దేశాల్లో పుట్టినప్పుడు ఆయుర్దాయం ఇప్పుడు 75 ఏళ్ళు మించిపోయింది. 1950వ సంవత్సరానికంటే 25 ఏళ్ళు ఎక్కువ. 2030 నాటికి వృద్ధులు ప్రపంచవ్యాప్తంగా యువత కంటే ఎక్కువగా ఉంటారని అంచనా వేయబడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది అత్యంత వేగంగా పెరుగుతుంది. అధికారిక అనధికారిక సెట్టింగ్లలో చెల్లింపు చెల్లించిన మద్దతు రెండింటికి విస్తృత శ్రేణి అవసరాలకు కలిగి ఉన్న ఈ జనాభా మార్పు సంరక్షణ ల్యాండ్స్కేప్ను గణనీయంగా మార్చింది. జనాభా వయస్సులో సమగ్ర ఆరోగ్య సంరక్షణ, సామాజిక మద్దతు సేవలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా చిత్త వైకల్యం వంటి పరిస్థితులు ఉన్న వృద్ధులకు ఈ సవాళ్లు అవకాశాలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం యొక్క 34వ స్మారకోత్సవం గౌరవంతో వృద్ధాప్యం, ప్రపంచవ్యాప్తంగా వృద్ధులకు రక్షణ మద్దతు వ్యవస్థలను బలోపేతం చేయడం యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై దృష్టి సారిస్తుంది. ఈ సంవత్సరం ఈవెంట్ వృద్ధుల సంరక్షణ మద్దతు వ్యవస్థలను బలోపేతం చేసే విధానాలు, చట్టాలు, అభ్యాసాలను చర్చించడానికి నిపుణులను ఒకచోట చేర్చుతుంది. వృద్ధాప్య శాస్త్రంలో శిక్షణ, విద్యా అవకాశాలను విస్తరించడం, సంరక్షణ కార్మికుల ప్రపంచ కొరతను పరిష్కరించడం, సంరక్షకుల విభిన్న సహకారాన్ని గుర్తించడం వంటి తక్షణ అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది. సంరక్షకులు, సంరక్షణ గ్రహీతలు ఇద్దరి మానవ హక్కులను పరిరక్షించడం వృద్ధుల గౌరవం, నమ్మకాలు, అవసరాలు, గోప్యతను గౌరవించే వ్యక్తి కేంద్రీకృత విధానాలను ప్రోత్సహించడం, వారి గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు కోసం ఈ స్మారక ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. 2024వ సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధుల సంరక్షణ మద్దతు వ్యవస్థలను బలోపేతం చేసే విధానాలను, చట్టాలు, అభ్యాసాలను చర్చించడానికి నిపుణులను ఒకచోట చేర్చారు. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ స్మారక స్టాంప్ను ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. 14 డిసెంబర్ 1990 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1 అక్టోబర్ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ప్రకటించింది. దీనికి ముందు వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్ వంటి కార్యక్రమాలు జరిగాయి. దీన్ని 1982 వరల్డ్ అసెంబ్లీ ఆన్ ఏజింగ్ ఆమోదించింది. ఆ సంవత్సరం తర్వాత యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. 1991 జనరల్ అసెంబ్లీ వృద్ధుల కోసం ఐక్యరాజ్య సమితి సూత్రాలను ఆమోదించింది. 2002 వృద్ధాప్యంపై 2వ ప్రపంచ అసెంబ్లీ 21వ శతాబ్దంలో జనాభా వృద్ధాప్యం యొక్క అవకాశాలు, సవాళ్లకు ప్రతిస్పందించడానికి, అన్ని వయసుల వారి సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడానికి వృద్ధాప్యంపై మాడ్రిడ్ అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. వృద్ధుల సంఖ్య అంటే 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిని గలవారిగా నిర్వచించబడింది. 1980 దాదాపు 260 మిలియన్ల నుండి 2021 761 మిలియన్లకు 3 రెట్లు పెరిగింది. 2021-2050 మధ్య వృద్ధుల జనాభాలో ప్రపంచ వాటా 10% కంటే తక్కువ నుండి పెరుగుతుందని అంచనా వేయబడింది, దాదాపు 17%. వృద్ధాప్యానికి చేరుకునే వ్యక్తుల సంఖ్య వేగంగా పెరగడం, జీవితాంతం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, నిరోధించడం, చికిత్స చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వృద్ధాప్య జనాభా ఉన్న సమాజాలలో విభిన్న శ్రేణి కార్యాచరణ సామర్థ్యాలను కలిగి ఉన్న వృద్ధుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేయడం అత్యవసరం. ముఖ్యమైన విధులను నిర్వర్తించే రోజువారీ కార్యకలాపాలలో పాల్గొనే సామర్థ్యం ఒక వ్యక్తి యొక్క స్వాభావిక సామర్థ్యం ద్వారా మాత్రమే కాకుండా వారు నివసించే సామాజిక, భౌతిక వాతావరణాల ద్వారా కూడా ప్రభావితమవుతుంది. వృద్ధులు వయసు పెరిగే కొద్దీ వారి కార్యాచరణ స్థాయిలు స్వాతంత్రాన్ని కొనసాగించడంలో సహాయక పరికరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇది 2021 సంవత్సరంలో 761 మిలియన్ల నుండి 2050 నాటికి 1.6 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య మరింత వేగంగా పెరుగుతోంది. నేడు ప్రపంచంలోని 70 దేశాలు ప్రాంతాలలో పుట్టినప్పుడు ఆయుర్దాయం 75 ఏళ్లు మించిపోయింది. 1950 సంవత్సరంలో జన్మించిన వారి కంటే 25 ఏళ్లు ఎక్కువ. 65 ఏళ్లు దాటిన వ్యక్తులు ఇప్పుడు సగటున 16.8 ఏళ్లు అదనంగా జీవిస్తారని అంచనా. 2018 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా 5 ఏళ్లలోపు పిల్లల కంటే వృద్ధుల సంఖ్య ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. 2030 సంవత్సరం నాటికి వృద్ధుల ప్రపంచ జనాభా యువత సంఖ్యను మించిపోతుందని, 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేయబడింది. జనాభా వయస్సులో ఆరోగ్య సంరక్షణ, సామాజిక మద్దతు కోసం డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా డిమెన్షియా వంటి పరిస్థితులు ఉన్నవారికి వృద్ధులలో ఆధారపడటం వైకల్యానికి ప్రధాన కారణం. పెరుగుతున్న ఈ అవసరాలను తీర్చడానికి ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరమైంది. చాలామంది సంరక్షణ గ్రహీతలు, సంరక్షణలు కలిగి ఉన్న మహిళలు ప్రపంచ అనధికారిక సంరక్షణ గంటలలో దాదాపు 70% సహకరిస్తున్నారు. పరిమిత సంరక్షణ సేవలతో తక్కువ మధ్య ఆదాయ దేశాలలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. వృద్ధాప్యంలో మహిళలు మరింత పేదరికానికి గురవుతారు. సుదీర్ఘ జీవితం వృద్ధులకు, వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం సమాజాలకు కూడా అవకాశాలను తెస్తుంది. అదనపు సంవత్సరాలు తదుపరి విద్య, కొత్త వృత్తి, దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేయబడిన అభిరుచిని కొనసాగించడం వంటి కొత్త కార్యకలాపాలను కొనసాగించే అవకాశాన్ని అందిస్తాయి. వృద్ధులు కూడా వారి కుటుంబాలు, సంఘాలకు అనేక విధాలుగా సహకరిస్తారు. ఇంకా ఈ అవకాశాలు, సహకారాల పరిధి ఒక అంశం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం దశాబ్దం అనేది అంటే 2021-2030 ప్రభుత్వాలు, పౌర సమాజం, అంతర్జాతీయ ఏజెన్సీలు, నిపుణులు, విద్యాసంస్థలు, మీడియా, ప్రైవేట్ రంగాన్ని 10 సంవత్సరాల పాటు సంఘటిత, ఉత్ప్రేరక, సహకార చర్యలతో కలిసి వారి జీవితాలను మెరుగుపరచడానికి ఒక అవకాశం. జనాభా వృద్ధాప్యం 21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన సామాజిక పరివర్తనలో ఒకటిగా మారింది. కార్మిక, ఆర్థిక మార్కెట్లు, గృహాలు, రవాణా, సామాజిక రక్షణ వంటి వస్తువులు, సేవల డిమాండ్తో సహా సమాజంలోని దాదాపు అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. అలాగే కుటుంబ నిర్మాణాలు, తరాల మధ్య సంబంధాలు వృద్ధాప్యం గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం, మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ఎంతో కాలంగా రక్తం లభ్యత అనేది రోజు రోజుకి పెనుబోతల్లా మారుతున్న సామాజిక సమస్యగా పరిణమిస్తోంది.

0: అంతే తప్ప రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము అనేది నిజం. కానీ రక్తదానంపై ఇంకా ప్రజల్లో పలు సందేహాలున్నాయి. అయితే అవన్నీ అపోహలం మాత్రమేనని, కనీసం 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 50 కేజీల కన్నా ఎక్కువ బరువున్న ప్రతి ఆరోగ్యకరమైన వ్యక్తి నిస్సందేహంగా రక్తదానం చేయవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం, అలాగే 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ని దానం చేయవచ్చునని, రక్తదానం వలన మరింత ఆరోగ్యంగా మారడమే కాకుండా పలు వ్యాధులు ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతినిత్యం నగరానికి 1000 యూనిట్ల రక్త అవసరం. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చే దాతల సంఖ్య కూడా పెరిగింది. బ్లడ్ డొనేషన్స్ గ్రూప్స్ ద్వారా సోషల్ మీడియా యాప్స్ని అనుసరించి నిమిషాల్లో అవసరమున్న చోటికి వచ్చి రక్తదానం చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో బ్లడ్ బ్యాంక్ నుండి తీసుకువచ్చే ప్యాకెట్లకు బదులు నేరుగా దాత నుండి రక్తం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల స్వచ్ఛంద రక్తదాతల ఆవశ్యకత పెరిగింది. ఇదండి జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా అందించిన ప్రత్యేకమైన సమాచారం. వింటూనే ఉండండి, వినిపించండి మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మేడం, నా బిడ్డ ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి?
2: అమ్మా, సమతుల్యమైన పోషకాహారం, పరిశుభ్రత, సరైన వయసులో టీకాలు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
3: తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ఇవన్నీ మన బాధ్యత. పోషణ మారు 2026లో భాగస్వాములు కాండి. హమారి అంగన్వాడీ, హమారి జిమ్మేదారి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: మీరు వింటున్నారు ఎంఐటిఎస్ 90.8 కమ్యూనిటీ రేడియో. సాధారణ మంచినీళ్ళ కంటే కొబ్బరి నీళ్లు తాగితే మనకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి నీళ్లు మనకు చాలా మంచి చేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా మన శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీరు అనేది సహజ ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్. ఇది శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి మరియు శరీరంలోని ద్రవాలను తిరిగి నింపడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీటి యొక్క పోషక ప్రయోజనాలు, ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలు ఉంటాయి. ఇది మెరుగైన జీర్ణక్రియ, రోగ నిరోధక పనితీరు మరియు జీవక్రియతో సహా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉదాహరణకు ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు కాల్షియం ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన రక్తపోటు మరియు కండరాల పనితీరుకు తోడ్పడుతుంది. అలాగే చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీళ్లను చర్మానికి అప్లై చేయడం వల్ల హైడ్రేట్, మాయిశ్చరైజ్ మరియు పోషణకు సహాయపడుతుంది. ఇది చర్మం మంట మరియు మొటిమలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది. ఇది చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు చర్మంపై గీతలు మరియు ముడతలను తగ్గిస్తుంది. కొబ్బరి నీటి వల్ల కలిగే జుట్టు యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. కొబ్బరి నీరు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని నమ్ముతారు. ఇది జుట్టు మరియు స్కాల్ప్కు పోషణ, జుట్టు పెరుగుదలను మెరుగుపరచడం మరియు జుట్టు రాలడాన్ని నివారించడంలోనూ సహాయపడుతుంది. బరువు తగ్గించడంలో కొబ్బరి నీళ్లు క్యాలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఇది బరువు తగ్గడంలో కూడా మనకు ఎంతో సహాయపడుతుంది. వ్యాయామం యొక్క రికవరీని, ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి వ్యాయామం తర్వాత కొబ్బరి నీరు త్రాగాలి. దీనితో పాటు వ్యాయామం చేసిన తర్వాత కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. సహజ మూత్ర విసర్జన, కొబ్బరి నీరు ఒక సహజ మూత్ర విసర్జనలో సహాయపడుతుంది. అనగా ఇది శరీరం నుండి అదనపు నీరు మరియు విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీరు జీర్ణ క్రియ యొక్క ఆరోగ్యము, కొబ్బరి నీటి వలన ఫైబర్ యొక్క సహజ మూలం. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి తోడ్పడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే కొబ్బరి నీరు రోగ నిరోధక శక్తి పనితీరును పెంచుతుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది మరియు శరీరంలో మంటను తగ్గిస్తుంది. రోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ మంచినీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. మంచినీరు శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో మంచినీళ్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి విన్నారు కదా, ఇటువంటి విషయాలను మనం తెలుసుకుంటూనే ఉందాము. వింటూనే ఉండండి ఎంఐటిఎస్ 90.8 కమ్యూనిటీ రేడియో.
1: రైతు నేస్తం మదనపల్లి ముచ్చట్లు లోకల్ టాలెంట్ ఓన్లీ ఆన్ మీట్స్ మార్నింగ్ కాఫీ. ప్రతిరోజు మార్నింగ్ 7 AM to 9 AM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: అంగన్వాడీ అంటే కేవలం ఒక కేంద్రం కాదు, మన పిల్లల ఆరోగ్యానికి ఎదుగుదలకు ఒక బలమైన అడుగు.
1: పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్యం, ఆరోగ్య అవగాహన, ముందస్తు సంరక్షణ, ఇవన్నీ మన అంగన్వాడీ ద్వారా మరింత బలోపేతం చేద్దాం.
2: హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారి పోషణ మా 2026ను విజయవంతం చేద్దాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
3: హాయ్, హలో, యు ఆర్ లిజనింగ్ మిట్స్ రేడియో 90.8. ఐఎమ్ యువర్ ఆర్జే శశికళ. వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్. ఉమెన్ ట్రైనింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ టేక్స్ కేర్ ఆఫ్ ప్రొవైడింగ్ స్కిల్ ట్రైనింగ్ టు ఉమెన్ ఇన్ ది కంట్రీ, విచ్ ఎయిమ్స్ అట్ స్టిమ్యులేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అమంగ్ ఉమెన్ ఆఫ్ వేరియస్ సోషియో ఎకనామిక్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఉమెన్ OCOS వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాజ్ డిజైన్డ్ అండ్ లాంచ్డ్ ఇన్ 1977 టు మెయిన్ స్ట్రీమ్ ఉమెన్ ఇన్ టు ఎకనామిక్ యాక్టివిటీస్. దిస్ ప్రాజెక్ట్ ఆన్ ది అసిస్టెన్స్ ఆఫ్ స్వదేశీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇన్ మార్చ్ 1977. అండర్ దిస్ ప్రాజెక్ట్ ఒకేషనల్ ట్రేడ్స్ వర్ ఐడెంటిఫైడ్ దట్ వర్ పర్టికులర్లీ సూటబుల్ ఫర్ ఉమెన్ అండ్ దేర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్డ్. ఉమెన్ OCOS వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రమోట్స్ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్ ఫర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ యాజ్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ ఆల్సో ప్రమోట్స్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ది ప్రోగ్రామ్స్ ఆఫర్ ఇండస్ట్రియల్ స్కిల్ ట్రైనింగ్ అండర్ క్రాఫ్ట్స్మెన్ ట్రైనింగ్ స్కీమ్, ఇన్స్ట్రక్టర్ స్కిల్ ట్రైనింగ్ అండర్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్, డిమాండ్ డ్రివెన్ షార్ట్ టర్మ్ కోర్సెస్, స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ ట్రైనింగ్ ది ఇన్స్ట్రక్టర్స్ ఆఫ్ ITIS, టైలర్ మేడ్ కోర్సెస్ యాజ్ పర్ ఇండస్ట్రీ OCOS డిమాండ్. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎర్స్ట్వైల్ నేషనల్ ఆర్ రీజనల్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ఉమెన్ అండర్ ఉమెన్ ట్రైనింగ్ DGT. ది వొకేషనల్ ట్రైనింగ్ టు ఉమెన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ అ నెట్వర్క్ ఆఫ్ 11 ఇన్స్టిట్యూట్స్ OCO. వన్ నేషనల్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అట్ నోడియా 1977 అండ్ 10 రీజనల్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అట్ ముంబై 1977, బెంగళూర్ 1977, తిరువనంతపురం 1983, కోల్కత్తా 1986, తురా 1986, పనీపట్ 1986, అలహాబాద్ 1991, ఇండోర్ 1992, వడోదరా 1993 అండ్ జైపూర్ 1994. The names of these women institutes have been changed as OCE, National Skill Training Institute for Women, OCO, NSTIS for Women. These are functioning directly under the control of central government. The skill training is provided through CTS, Craftsman Training Scheme, and CITS, Craftsman Instructor Training Scheme, courses under vocational training programs. The NSTIS, erstwhile NVTI or RVTIS, organized NCTV approved skill training programs under Craftsman Training Scheme and Craft Instructor OCO Training Scheme in areas such as office management, electronic secretarial practice, architecture, computer, dressmaking, cosmetology, fruits and vegetable techniques, fashion design and technology, catering and hospitality, sewing technology, travel and tour, computer aided embroidery and designing, food and beverages, service assistant, food production, general draftsman, civil and interior decoration and designing, etc. Besides long-term training, short-term training is also provided in the 18 NSTIs in the above-mentioned trades. A total of 4,445 regular seats, 2,731 CTS plus 17,14 CITS have been sanctioned in these NSTIS in 2019-20 in various training courses. Under CTS and CITS, these courses are one of 2 years duration and conducted on annual pattern. Placement support is also provided to the passed out trainees by organizing on-campus interviews. Support is also being extended to the trainees to facilitate them for entrepreneurship training. Off-campus short-term training program are being conducted by the NSTISW. All NSTIS are registered as basic training provider BTP to provide basic training for apprentices. Setting up of new NSTIS erstwhile RVTIS for women to enhance skill training facilities for women in India. In addition to the existing 11 institutes, 8 new NSTIS were being set up, one each in the states of Tamil Nadu, Punjab, Himachal Pradesh, Tripura, Bihar, Goa, Telangana and Jammu and Kashmir. Training in 8 new institutes, Vizag NSTIS at Shimla, మొహలి, పాట్నా, ట్రిచి, అగరటాల, హైదరాబాద్, గోవా అండ్ యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ ది టెంపరీ అకామిడేషన్. లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండర్ డబ్ల్యూటీ ఉమెన్ ట్రైనింగ్ కోర్స్ డీటెయిల్స్ ఆర్ ట్రైనీ ట్రైన్డ్. థ్యాంక్ యూ.
4: హాయ్, హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. మీ భవిష్యత్తుకు బలమైన అడుగు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అత్యుత్తమ బోధన, ఆధునిక ల్యాబ్స్, విశాలమైన క్యాంపస్తో పాటు వేలాది ప్లేస్మెంట్స్, ప్రముఖ కంపెనీల్లో మీకు అవకాశాలు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ మరియు మరెన్నో కోర్సులు, పిహెచ్డి, పీజీ ప్రోగ్రామ్స్లో ఉత్తమ విద్య, స్కాలర్షిప్స్, అంతర్జాతీయ అవకాశాలతో మీ కెరీర్కు కొత్త దిశ. ఇప్పుడే మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో చేరండి. మీ విజయం ఇక్కడే ప్రారంభం. మీ ప్రతిభను వెలికితీసే ఉత్తమ వేదిక మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నెంబర్లు 7330803555, ఇంకో నెంబర్ 7330052555, అలాగే admissions@mits.ac.in మెయిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్.
1: ప్యారే దేశవాసియో నమస్కార్, మన్ కీ బాత్ మే ఏక్ బార్ ఫిర్ ఆప్ సభీ కా స్వాగత్ హై. మార్చ్ కా యే మహీనా వైశ్విక స్తర్ పర్ బహుత్ హీ హల్చల్ భరా రహా హై. హమ్ సబ్ కో యాద్ హై కి పూరా విశ్వ భూత్కాల్ మే కోవిడ్ కే కారణ్ ఏక్ లంబే సమయ్ తక్ అనేక్ సమస్యాఓ సే గుజరా థా. హమ్ సభీ కి అపేక్షా థీ కి కోరోనా కే సంకట్ సే నికల్నే కే బాద్ దునియా నయే సిరే సే ప్రగతి కి రాహ్ పర్ ఆగే బడేగీ. లేకిన్ దునియా కే అలగ్ అలగ్ క్షేత్రో మే లగాతార్ యుద్ధ ఔర్ సంఘర్ష్ కి పరిస్థితియా బన్తీ చలీ గయీ. వర్తమాన్ మే హమారే పడోస్ మే ఏక్ మాహ్ సే భీషణ్ యుద్ధ చల్ రహా హై. హమారే లాఖో పరివారో కే సగే సంబంధీ ఇన్ దేశో మే రహతే హై, ఖాస్ తౌర్ పర్ ఖాడీ దేశో మే కామ్ కర్తే హై. మే గల్ఫ్ కంట్రీజ్ కా బహుత్ ఆభారీ హూ, వే ఏసే 1 కరోడ్ సే జ్యాదా భారతీయో కో వహాన్ పర్ హర్ ప్రకార్ కీ మదద్ దే రహే హై. సాథియో, జిస్ క్షేత్ర మే అభి యుద్ధ చల్ రహా హై వహ క్షేత్ర హమారీ ఊర్జా ఆవశ్యకతాఓ కా బడా కేంద్ర హై. ఇస్కీ వజహ సే దునియా భర్ మే పెట్రోల్ ఔర్ డీజల్ కో లేకర్ సంకట్ కీ స్థితి బన్తీ జా రహీ హై. హమారే వైశ్విక సంబంధ్, అలగ్ అలగ్ దేశో సే మిల్ రహా సహయోగ్ ఔర్ పిఛలే 1 దశక్ మే దేశ్ కా జో సామర్థ్య బనా హై, ఇన్కీ వజహ సే భారత్ ఇన్ పరిస్థితియో కా డట్కర్ ముకాబలా కర్ రహా హై. సాథియో, నిశ్చిత్ తౌర్ పర్ యహ్ చునౌతీపూర్ణ సమయ్ హై. మే ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే సభీ దేశవాసియో సే ఫిర్ యహ్ ఆగ్రహ కరుంగా కి హమే ఏక్జుట్ హోకర్ ఇస్ చునౌతీ సే బాహర్ నికల్నా హై. జో లోగ్ ఇస్ విషయ పర్ భీ రాజనీతి కర్ రహే హై ఉన్హే రాజనీతి నహీం కర్నీ చాహియే. యహ్ దేశ్ కే 140 కరోడ్ దేశవాసియో కే హిత్ సే జుడా విషయ హై. ఇస్మే స్వార్థ భరీ రాజనీతి కా కోయి స్థాన్ నహీ హై. ఏసే మే జో భీ లోగ్ అఫ్వాహ్ ఫైలా రహే హై వే దేశ్ కా బహుత్ బడా నుక్సాన్ కర్ రహే హై. మే సభీ దేశవాసియో సే అపీల్ భీ కరుంగా కి వో జాగరూక్ రహే, అఫ్వాహ్ కే బహకావే మే నా ఆయే. సర్కార్ కీ తరఫ్ సే జో ఆప్కో నిరంతర్ జానకారీ దీ జా రహీ హై ఉస్ పర్ భరోసా కరే ఔర్ ఉసీ పర్ విశ్వాస్ కర్కే కోయి కదమ్ ఉఠాయే. ముజే హర్ బార్ కీ తరహ్ ఇస్ బార్ భీ విశ్వాస్ హై కి జైసే హమ్నే దేశ్ కే 140 కరోడ్ దేశవాసియో కే సామర్థ్య సే పురాణ సంకటో కో హరాయా థా, ఇస్ బార్ భీ హమ్ సబ్ మిల్ కర్కే ఇస్ కఠిన్ హాలత్ సే బహుత్ హీ అచ్చీ తరహ్ బాహర్ నికల్ జాయేంగే. మేరే ప్యారే దేశవాసియో, భారత్ కీ తాకత్ యహాన్ కే కోటి కోటి లోగో మే నిహిత్ హై. ఆజ్ మన్ కీ బాత్ మే ఏక్ ఏసే ప్రయాస్ కే బారే మే బతానా చాహతా హూం జో దేశవాసియో కీ జన్ భాగీదారీ కీ భావనా కో దర్శాతా హై. యే ప్రయాస్ హై జ్ఞాన్ భారతం సర్వే, జిస్కా సంబంధ్ హమారీ మహాన్ సంస్కృతి ఔర్ సమృద్ధ విరాసత్ సే హై. ఇస్కా ఉద్దేశ్ దేశ్ భర్ మే మౌజూద్ మ్యానుస్క్రిప్ట్స్ యానీ పాండులిపియో కే బారే మే జానకారీ జమా కర్నా హై. ఇస్ సర్వే సే జుడ్నే కా ఏక్ మాధ్యమ్ జ్ఞాన్ భారతం యాప్ హై. ఆప్కే పాస్ అగర్ కోయి మ్యానుస్క్రిప్ట్ హై, పాండులిపి హై యా ఉస్కే బారే మే జానకారీ హై తో ఉస్కీ ఫోటో జ్ఞాన్ భారతం యాప్ పర్ జరూర్ సాజా కరే. హర్ ఎంట్రీ సే జుడీ జానకారీ కో దర్జ్ కర్నే సే పహలే ఉస్కీ పుష్టి భీ కీ జా రహీ హై. ముజే ఇస్ బాత్ కీ ఖుషీ హై కి అబ్ తక్ హజారో మ్యానుస్క్రిప్ట్స్ పాండులిపి లోగో నే షేర్ కీ హై. ఉదాహరణ కే తౌర్ పర్ అరుణాచల్ ప్రదేశ్ కే నామ్సాయి కే చా నంతీ సింగ్ లోయాంగ్ జీ నే తాయి లిపి మే పాండులిపియాం సాజా కీ హై. अमृतसर के भाई अमित सिंह राणा ने गुरुमुखी लिपि में पांडुलिपि शेयर की है। यह हमारी महान सिख परंपरा और पंजाबी भाषा से जुड़ी लिपि है। कुछ संस्थाओं ने पाम लीफ यानी ताड़ के पत्तों पर लिखी मैन्युस्क्रिप्ट दी है। राजस्थान के अभय जैन ग्रंथालय ने कॉपर प्लेट्स पर लिखी बहुत पुरानी पांडुलिपियां शेयर की है। वहीं लद्दाख की हेमिस मॉनेस्ट्री ने तिब्बती में बहुमूल्य पांडुलिपियों के बारे में जानकारी दी है। यहां पर मैंने कुछ ही उदाहरण दी है। यह सर्वे जून के मध्य तक जारी रहने वाला है। आप सभी से मेरा आग्रह है कि अपनी संस्कृति से जुड़े पहलुओं को सामने लाएं और शेयर करें। मेरे प्यारे देशवासियों, भारत दुनिया का सबसे युवा देश है। देश के युवा की ताकत जब राष्ट्र निर्माण में जुड़ती है तो बहुत बड़ी मदद मिलती है। राष्ट्र निर्माण के इस दायित्व को निभाने में बड़ी भूमिका निभा रहा है मेरा युवा भारत यानी माय भारत संगठन। ये संगठन देश के युवाओं को अलग अलग पॉजिटिव गतिविधियों से जोड़ रहा है। हाल ही में माय भारत द्वारा बजट फेस्ट का आयोजन किया गया। इसका मकसद था देश भर के युवाओं को बजट प्रक्रिया और नीति निर्माण से जोड़ना। इससे जुड़ी क्विज में देश भर से करीब 12 लाख युवाओं ने हिस्सा लिया। क्विज के बाद करीब 1,60,000 प्रतिभागियों को निबंध प्रतियोगिता के लिए चुना गया। मुझे इनमें से कुछ निबंध पढ़ने का अवसर भी मिला। इनसे पता चलता है कि मेरे युवा साथी देश के विकास में अपना योगदान देने के लिए कितना तत्पर है। तेलंगाना के सूर्यापेट से कोटला रघुवीर रेड्डी, उत्तर प्रदेश के बाराबंकी से सौरभ बैसवार और बिहार के गोपालगंज से सुमित कुमार ने किसान कल्याण से जुड़े टॉपिक पर लिखा है। पंजाब के मोहाली से आंचल और ओडिशा के केंद्रपाड़ा से ओम प्रकाश रथ ने वुमेन लेड डेवलपमेंट को आगे बढ़ाने के तरीकों पर अपने विचार प्रकट किए हैं। हरियाणा के यमुनानगर से प्रथम बरार ने लिखा है कि ग्रीन और क्लीन भारत ही समृद्ध भारत का मार्ग है। इससे उनकी गहरी सोच का पता चलता है। दिल्ली के शंख गुप्ता का सुझाव है कि ग्रामीण क्षेत्रों में खेल प्रतिभाओं की पहचान के लिए और अधिक प्रयास होने चाहिए। हमारे युवा साथियों ने स्किल डेवलपमेंट और ईज ऑफ डूइंग बिजनेस पर भी अपने विचार साझा किए हैं। मैं उन सभी युवाओं की सराहना करता हूं जो अपने आइडियाज शेयर कर रहे हैं। ये विचार देश को आगे ले जाने में बहुत अहम है। मेरे प्यारे देशवासियों, देश भर के क्रिकेट फैंस के लिए यह महीना जोश और उत्साह से भर देने वाला रहा है। जब भारत ने T20 वर्ल्ड कप में ऐतिहासिक जीत दर्ज की तो देश में हर तरफ खुशी की लहर दौड़ गई। अपनी टीम की शानदार सफलता पर हम सभी को बहुत गर्व है। पिछले महीने के आखिर में कर्नाटका के हुबली में एक बहुत ही रोचक मुकाबला देखने को मिला। इस मुकाबले को जीतकर जम्मू कश्मीर की क्रिकेट टीम ने रणजी ट्रॉफी को अपने नाम कर लिया। सबसे खुशी की बात है कि करीब 7 दशकों के लंबे इंतजार के बाद इस टीम ने अपना पहला रणजी खिताब हासिल किया। यह अभूतपूर्व सफलता खिलाड़ियों के कई वर्षों के निरंतर प्रयासों का परिणाम है। टीम के कप्तान पारस डोगरा ने अद्भुत कौशल दिखाया। अपने नेतृत्व से इस जीत में उन्होंने अहम योगदान दिया। आज देश में कश्मीर के युवा गेंदबाज आकिब नबी के प्रदर्शन की भी चर्चा हो रही है, जिन्होंने रणजी सीजन में 60 विकेट लिए हैं। इस जीत से टीम के खिलाड़ी और कोचिंग स्टाफ के साथ साथ जम्मू कश्मीर के लोग बहुत रोमांचित हैं। क्रिकेट के मैदान में इस शानदार प्रदर्शन के बाद वहां के युवाओं में खेलों के प्रति उत्साह और बढ़ गया है। आने वाले समय में यह कई युवाओं को स्पोर्ट्स को अपनाने के लिए प्रेरित करेगा। जम्मू कश्मीर के लोगों में खेलों को लेकर गजब का जज्बा रहा है। मुझे खुशी है कि अब यह बड़े खेल आयोजनों का हब भी बनता जा रहा है। खेलो इंडिया विंटर गेम्स के लिए गुलमर्ग तो पहले ही अपनी पहचान बना चुका है। फुटबॉल जैसे स्पोर्ट्स भी यहाँ के युवाओं के बीच काफी लोकप्रिय है। मुझे आशा है कि आने वाले समय में जम्मू कश्मीर के खिलाड़ियों की जीत का यह सिलसिला यूं ही जारी रहेगा। मेरे प्यारे देशवासियों, मैं अक्सर कहता हूं, जो खेलेगा वो खिलेगा। मुझे ये देखकर अच्छा लगा कि हमारे देश के युवा अब उन खेलों को भी खूब अपना रहे हैं जो पहले उतने लोकप्रिय नहीं थे। उत्तर प्रदेश के प्रतिभाशाली एथलीट गुलवीर सिंह ने ऐसे ही एक खेल में कमाल कर दिखाया है। उन्होंने कुछ ही हफ्ते पहले न्यूयॉर्क सिटी हाफ मैराथन में तीसरा स्थान हासिल कर इतिहास रच डाला। वे एक घंटे से कम समय में हाफ मैराथन पूरा करने वाले पहले भारतीय एथलीट बने। स्क्वॉश खिलाड़ी बेटी अनाहत सिंह ने स्क्वॉश ऑन फायर ओपन का बड़ा अंतर्राष्ट्रीय खिताब अपने नाम किया। सिर्फ 17 साल की उम्र में उन्होंने ये सफलता हासिल की। इसके साथ ही वे पीएसए वर्ल्ड रैंकिंग में टॉप 20 में जगह बनाने वाली सबसे कम उम्र की एशियाई महिला खिलाड़ी बन गई है। मुझे अस्मिता एथलेटिक्स लीग की जानकारी भी मिली है। इसमें 8 मार्च को महिला दिवस के अवसर पर कई स्पोर्टिंग इवेंट्स का शानदार आयोजन किया गया। लीग में करीब 2 लाख बेटियों ने भागीदारी की। ये देखकर अच्छा लगता है कि भारत की नारी शक्ति देश में हो रहे स्पोर्टिंग ट्रांसफॉर्मेशन में अहम भूमिका निभा रही है। साथियों, मेरा हमेशा से यह आग्रह रहा है कि आप सभी अपनी फिटनेस पर जरूर ध्यान दें। अंतर्राष्ट्रीय योग दिवस में अब 100 दिनों से भी कम समय बचा है। पूरी दुनिया में योग के प्रति आकर्षण भी लगातार बढ़ रहा है। अफ्रीका के जिबूती में अलमिस जी अपने अरविंद योग सेंटर के जरिए योग को बढ़ावा दे रहे हैं। वे यहाँ की कई और जगहों पर भी लोगों को योग सिखाते हैं। आप में से कई लोगों ने इंस्टाग्राम कंटेंट क्रिएटर युवराज दुआ की पोस्ट पर मेरे से रिप्लाई को लेकर कमेंट्स किए हैं। उन्होंने मुझसे आग्रह किया था कि मैं उनके पिता से कहूं कि वे शुगर इंटेक कम करें। मुझे खुशी है कि मेरे अनुरोध का उनके पिता पर सकारात्मक प्रभाव पड़ा है। मैं आप सभी से आग्रह करूंगा कि आप भी

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: క్యాంపస్ మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదుర్చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదుర్చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదుర్చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదుర్చూడాలని సవినయంగా కోరుతున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8, మీ స్వరం, మీ క్యాంపస్, మీ కమ్యూనిటీ.
1: ప్రియతి ప్రేమైన శ్రోతలరా,
0: మీ ఇంటి రేడియోగా మీ మనసుకు దగ్గర మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 నుంచి కొద్ది రోజులుగా కార్యక్రమాలు మీకు వినిపించకపోవడం మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మా కమ్యూనిటీ రేడియో లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ కారణంగా ప్రసారాలకు తాత్కాలిక విరామం ఏర్పడింది. అయితే ఇది కేవలం చిన్న విరామమే. మీ మిట్స్ రేడియో మళ్లీ మరింత ఉత్సాహంతో మరింత మంచి కార్యక్రమాలతో మీ ముందుకు రానుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళలు, కెరీర్ మార్గదర్శనం, స్థానిక సమాచారం, వినోదం, ఇలా మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలతో మిమ్మల్ని అల్లించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లైసెన్స్ రెన్యువల్ పూర్తయిన వెంటనే యథావిధిగా మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు మా ప్రేమైన శ్రోతలు కొద్దిగా సహకరించి ఓపికగా ఎదుర్చూడాలని సవినయంగా కోరుతున్నాం.